जगदास प्रभु हे गिरिधारी।

राधे राधे।

Subramanyam, Subramanyam, Subramanyam, Subramanyam.

是个好的好的是个美女，好的是个这个是个美女。就像他们的爸爸是个美女，就像他们的爸爸是个美女。

0: in ourselves, what is the result of all our sadhana? The answer is not coming forward.
1: ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంతృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి ప్రక్రియలే.
0: All these sadhanas are only meant to give a mental satisfaction and nothing more.
1: నా ఉద్దేశమునందు సాధన అనేటువంటిది సాధ్యము అనేటువంటిది రెండు లేనే లేవు.
0: In my view, there is nothing like sadhana and sadhyam, the goal.
1: కనుక సాధనే సాధ్యము, సాధ్యమే సాధన.
0: Here, sadhana or the effort is the goal. The goal itself.
1: ఏదో ఒక సాధన చేసి తద్వారా దివ్యమైనటువంటి అనుభూతిని అందుకోవాలనేటువంటి భ్రమనే ఈ సాధనలో మనం ప్రవేశపెడుతున్నది.
0: We are motivated to take up sadhana with the delusion that we are going to get something by way of an experience.
1: ఇది మానసికం యొక్క అల్పతృప్తి మాత్రమే.
0: This is a lowly desire of the mind.
1: మనము సాధనలు చేయవలనన్నా అనాత్మభావాన్ని త్యజించడమే నిజమైన సాధన.
0: గివింగ్ అప్ ది అనాత్మ భావన, ది నాన్ స్పిరిచువల్ అండ్ సౌల్ ఆస్పెక్ట్.
1: మన దృష్టిని అనాత్మ నుండి ఆత్మవైపును మరల్చడమే సాధన.
0: డైరెక్టింగ్ అవర్ విజన్ ఫ్రమ్ ద ఇన్నర్ థింగ్స్ టు స్పిరిచువల్ అండ్ సౌల్, దాట్ ఈస్ రియల్.
1: ఈనాడు ప్రపంచంలో మనం అనేక విధములైనటువంటి జ్ఞానములను అనుభవిస్తున్నాం.
0: We are getting different types of knowledge and enjoying in the world.
1: కానీ ఇవన్నీ కూడాను సరియైన జ్ఞానమునకు అర్థం కాదు.
0: But this is truly not the correct type of knowledge.
1: ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం.
0: Knowledge of Atma alone is true knowledge.
1: ఇది పదార్థ జ్ఞానము కావచ్చు, లేక విషయ జ్ఞానము కావచ్చు, ఇంకే విధమైనటువంటి యొక్క పరిశోధన జ్ఞానం కావచ్చు.
0: It may be the knowledge of the physical world, the objects, or any other type of knowledge.
1: Kani atma gnanam anetunte nijamainatunte gnanam.
0: Knowledge of atma alone is true knowledge.
1: Atma veru gnanam kedu veru kaadu, atmane gnanamu gnaname atma.
0: Atma and knowledge are not two different things. Atma is knowledge, knowledge is atma.
1: Kanukane vedamulu satyam gnanam anantam brahma annaru. Ee satyamu gnanamu anantamu brahma okka paramatman yokka binna perlu maatrame.
0: That is why Vedas have declared that truth, wisdom, infinity and Brahma are only four names of
1: ఇవి పర్యాయ పదములు మాత్రమే.
0: దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
1: నాలుగు వేరు వేరు కాదు.
0: దీస్ ఆర్ నాట్ ఫోర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై నాలెడ్జ్? విజ్డమ్.
1: స్వస్వరూప సంతానమే నిజమైన జ్ఞానం.
0: సెల్ఫ్ నాలెడ్జ్ అలోన్ ఈజ్ రియల్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానమునందు మనస్సును ఏకం చేయటమే భక్తి.
0: Merging the mind into this soul or the atma,
1: sankalpa rahitamainatundi manase gnanam.
0: Real wisdom is free from thoughts.
1: Kanuka manam ee sankalpamulanu kramakramina adukulo nunchukonataku tagina prayatnam cheyatame gnana margam.
0: We should make efforts to control our thoughts. This is the path of knowledge.
1: జ్ఞానము భక్తి అందు కూడాను ఒకే తేజస్సు ఆవిర్భవిస్తుంటాది.
0: బోత్ ఇన్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ పాత్ ఆఫ్ డివోషన్.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుడిలో ప్రకాశిస్తుంది.
0: ది లైట్ ఆఫ్ సన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ మూన్.
1: కానీ సూర్యునిలోని తేజస్సు వేడిగాను ప్రకాశంగాను ఉంటుంది.
0: ది లైట్ కమింగ్ ఫ్రమ్ సన్ విల్ బి వార్మ్ అండ్ ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్.
1: ఇదే వేడి చంద్రంలో ప్రవేశించినప్పుడు చల్లగా హాయిగా కనిపిస్తుంది.
0: When this is reflected through moon, it becomes cool and comfortable.
1: చంద్రుని యందు సూర్యుని యందు ఉండేటువంటిది ఒకే తేజస్సే.
0: The effulgence that is there both in sun and moon is the same.
1: అయితే చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉండినప్పుడు చంద్రుడు మనకు కనిపించడు.
0: When there is a sun, you don't see the moon. When there is moon, you don't see the sun.
1: ఈ సూర్యుని యందు చంద్రుని యందు ప్రతిబింబింప చేసేటువంటి యొక్క తత్వము ఆత్మ తత్వం ఒక్కటే.
0: What gets really reflected both in sun as well as moon is atma only.
1: సూర్య తేజస్సు జ్ఞానమునకు, చంద్రుని తేజస్సు భక్తికిని పోల్చుకున్నారు.
0: The light and the effulgence in the sun is compared to jnanam, knowledge, and the light and the effulgence in moon is compared.
1: జ్ఞానం ప్రకాశవంతంగాను, భక్తి ఆనంద స్వరూపంగాను నిలుస్తుంటాది.
0: జ్ఞానం నాలెడ్జ్ ఈజ్ ఎఫల్జెంట్ అండ్ డివోషన్.

0: ఈజ్ కూల్ అండ్ కంఫర్టబుల్.
1: కనుక భక్తి జ్ఞానములు రెండు కూడాను ఒక పదార్థం యొక్క ప్రారంభ అంత్యములే.
0: ది డివోషన్ అండ్ నాలెడ్జ్ ఆర్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆఫ్ ద సేమ్ ఫాదర్.
1: బాహ్య జగత్తులకు మాత్రమే కాలము కర్మ కర్త కర్మ క్రియగా మనం చూపించుకుంటున్నాం.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ దేర్ ఇస్ ది డూయర్ డీడ్ అండ్ ది యాక్ట్ ఆఫ్ డూయింగ్.
1: ఇది భక్తి యొక్క లక్షణం.
0: దిస్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
1: కర్త సాధకుడు.
0: ద డూయర్ ఈజ్ ద వన్ హూ అచీవ్స్ ఇట్.
1: కర్మ సాధన.
0: ద యాక్షన్ దట్ ఈజ్ వాట్ ఈజ్ సాధన.
1: క్రియారూపంలో సాక్షాత్కరించుకోవటమే ఇది ఒక గమ్యము.
0: ద గోల్ ఈజ్ గెటింగ్ ది విజన్ అండ్ రియలైజేషన్ ఆఫ్ గాడ్.
1: దీనిని జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అన్నారు.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద నాలెడ్జ్. ద పర్సన్ హూ ఈజ్ ట్రైంగ్ టు నో ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: జ్ఞానము జ్ఞేయము జ్ఞాత మూడు ఒక్కటే.
0: నాలెడ్జ్, ద పాత్ ఆఫ్ నాలెడ్జ్, ది గోల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద నోయర్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: మూడు స్థాయిలు యందు ఇది మూడు రూపంలో మనం దర్శించుతున్నాం.
0: అట్ త్రీ స్టేజెస్ దిస్ ఈస్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ త్రీ డిఫరెంట్ వే.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు. ఒక్కొక్క దీనిని పేరుగా తీసినప్పుడు ఇది త్రాడుగా ఉంటుంది.
0: దిస్ ఈస్ నాట్ ఎ క్లాత్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది థ్రెడ్ కాదు. ఇది క్రమక్రమేణ పత్తి నుంచి వచ్చినటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ ఈవెన్ థ్రెడ్. దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కాటన్.
1: ప్రత్తి లేక దారం కాలేదు.
0: వితౌట్ కాటన్ దెర్ ఇస్ నో థ్రెడ్.
1: దారం లేక వస్త్రం కాలేదు.
0: వితౌట్ థ్రెడ్ దెర్ ఇస్ నో క్లాత్.
1: ఈ మూడు కూడా ఒక్కటే.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ బేసికలీ వన్.
1: కేవలము మన ఉపయోగార్థ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క రూపాలను మనం అనుభవిస్తున్నాం.
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ యూజింగ్ అండ్ ఎంజాయింగ్ we are having it in three forms.
1: Moodinti endu undinatvanti yokka gnata okkade.
0: There is only one who is common to all the three.
1: Kanuka manam chesetvanti sadhanalu endu enniyo anubhutalanu anubhavistunnamani manam bhramistunnam.
0: We are deluding ourselves that we are experiencing different things in sadhanas.
1: ఈ అనాత్మ భావం త్యజించేటువంటి మార్గములకు మనం పూనుకోవాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు గివ్ అప్ దిస్ నాన్ ఆత్మ భావన.
1: లోక సంబంధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం మనం ఆధారపడకూడదు.
0: వీ షుడ్ నాట్ బేస్ అవర్ లైఫ్ ఆన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్.
1: భగవంతుడు కేవలము ఆత్మశుద్ధిని మాత్రమే గ్రహించును కాని లౌకికమైనటువంటి యొక్క ప్రయత్నములకు ఏమాత్రం కూడా తాను లొంగడు.
0: గాడ్ రెస్పాండ్స్ టు ఎ ప్యూర్ హార్ట్ బట్ హీ డజంట్ కేర్ ఫర్ ద వరల్డ్లీ ఎఫర్ట్స్.
1: చరిత్ర ఎందుకు ఆదర్శం.
0: దేర్ ఈజ్ ఎ హిస్టారిక్ ఎవిడెన్స్ ఫర్ దిస్.
1: విష్ణు పురాణమునందు కాని శివ పురాణమునందు కాని పార్వతి అత్యంత లోక సౌందర్యవతురాలు అని పేరు.
0: వెదర్ ఇట్ ఇస్ ఇన్ విష్ణు పురాణ ఆర్ శివ పురాణ, Parvati has been described as the most beautiful person.
1: Itti saundaryavanturalani bhraminchi tana saundaryam cheta shivunni vasam cheskovalani ahankaram cheta aneka prayatnalu chesindi.
0: Thinking that she is the most beautiful, she can win over Lord Shiva. With an egoistic sense, she approached Shiva.
1: Kani enni prayatnalu chesinappatikini తాను అందులో విఫలమైపోయింది.
0: ట్రై యాజ్ షీ మైట్ షీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ హర్ ఎఫర్ట్స్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: రియలైజింగ్ దిస్ ట్రూత్,
1: తన అహంకారమును విస్మరించుకుని
0: గివింగ్ అప్ హర్ ఈగో,
1: తన యొక్క ఆనందమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించే నిమిత్తమై శరీరాన్ని కొన్ని విధములైనటువంటి తపస్సు చేత తాను స్తంభింప చేసుకుంది.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ద ఇన్హెరెంట్ బ్లిస్ దట్ షీ హ్యాడ్, she made her body undergo some
1: endi vaanaku naani galiki taanu anni vidhamulaina avasthalaku anubhavinchi tana shariramunu sushkimpa chesukundi.
0: She exposed her body to the heat of the sun, to the cool breeze and to all
1: manasulu maatrame ishwarini yendu lagnam chesukundi.
0: She merged her mind in ishwara.
1: అప్పుడు అహంకారం నిర్మూలమైనదని గుర్తించి ఈశ్వరుడు ఆమెను నీవు నా అర్ధాంగిగా అనగా నా దేహంలో అర్ధ భాగంగా నిలిచిపోమని చెప్పాడు.
0: రికగ్నైజింగ్ దట్ ఈగో ఈస్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ ఇన్ పార్వతి, ఈశ్వరా గేవ్ హాఫ్ కన్సిడర్డ్ హర్ యాజ్ హాఫ్ హిస్ బాడీ.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: ప్రకృతియే పార్వతి.
0: నేచర్ ఈజ్ పార్వతి.
1: ఈ ప్రకృతి అత్యంత సౌందర్యవంతమైనటువంటిది.
0: దిస్ నేచర్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్.
1: ఇట్టి అందమైనటువంటి యొక్క ప్రకృతి అనేక విధములైనటువంటి అహంకారములకు పాల్పడి అందరినీ ఆకర్షింప చేసుకుంటుంది.
0: దిస్ బ్యూటిఫుల్ నేచర్ అట్రాక్ట్స్ ఆల్ పీపుల్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో.
1: అందరి ఆకర్షణలు పొందటం చేత అహంకారం మరింత అధికమవుతూ వస్తుంది.
0: వెన్ షీ హాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ ఆల్ ద పీపుల్ హర్ ఈగో ఫర్దర్ గెట్స్ బూస్టెడ్ అప్.
1: కనుకనే ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను అహంకారమయుడై జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఎవ్రీ పర్సన్ బోర్న్ ఇన్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో. హీ స్పెండ్స్ హిస్ లైఫ్ లైక్ దట్.
1: యవనాహంకారం,
0: ఈగో ఆఫ్ యూత్.
1: విద్యాహంకారం,
0: ఈగో ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ధనాహంకారము,
0: వెల్త్.
1: బలాహంకారము,
0: స్ట్రెంగ్త్.
1: రాజ్యాహంకారము,
0: కింగ్డమ్.
1: సౌందర్య అలంకారము,
0: బ్యూటీ.
1: ఇంకా ఇంకా అనేక అహంకారములు.
0: దిస్ వే ఈగో ఆఫ్ మెనీ మెనీ టైప్స్.
1: విద్యాహంకారం కూడాను భగవంతుని అత్యంత దూరం గావిస్తూ వస్తుంది.
0: ఈవెన్ ది ఈగో ఆఫ్ లెర్నింగ్ మేక్స్ గాడ్ డిస్టెంట్ ఫ్రమ్ హిమ్.
1: కనుక ఇట్టి అహంకారములకు గురి అయినటువంటి వ్యక్తులు ఎవరు కూడా దివ్యత్వాన్ని పొందలేదు.
0: ఎనీవన్ హూ ఇస్ స్వేడ్ బై ఈగో కెన్ నెవర్ రియలైజ్.
1: దివ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు నిరహంకారులు మాత్రమే.
0: ది రియలైజ్డ్ సోల్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ టోటల్ ఈగో.

0: శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, విదురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే.
1: టు విచ్ పర్టిక్యులర్ గ్రేట్ లీనియేజ్ డిడ్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ గ్రేట్ విలేజ్ వాజ్ నందా బోర్న్? వాట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఆర్ ప్రాస్పెరిటీ డిడ్ పూర్ కుచేలా హ్యావ్? వాట్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ డిడ్ శబరి హ్యావ్? వాట్ డిస్క్రిమినేషన్ డిడ్ విదురా హ్యావ్? హౌ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిడ్ హనుమాన్ హ్యావ్?
0: వీరందరూ కూడా నిరహంకారులు.
1: ఆల్ దీస్ పీపుల్ వర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో.
0: మానవునికి పూర్వజన్మమైనటువంటి యొక్క హనుమంతుడు, బలవంతుడు, గుణవంతుడు అయినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు లంక వాసులందరి కూడాను నీవెవరయ్యా, ఈ విచిత్రమైనటువంటి రూపం మాకు కొత్తగా కనిపిస్తున్నదని ప్రశ్నించినప్పుడు, దాసోహం కోసలేంద్రస్య, అక్కడ కూడా నేను దైవదాసుడననే పలికాడు కాని అహంకారాన్ని ఏమాత్రం కూడాను ప్రకటించుకోలేదు.
1: హనుమాన్ హూ ఈజ్ నోన్ ఫర్ హిజ్ స్ట్రెంగ్త్, ఫర్ హిజ్ వర్చ్యూస్, ఫర్ హిజ్ ఇంటెలిజెన్స్, వెన్ హీ ఎంటర్డ్ లంక పీపుల్ క్వశ్చన్డ్ హిమ్, హూ ఆర్ యూ? హీ full of humility he submitted. He is the servant of Rama. He never boasted of any of his accomplishments.
0: Kanuka ee bhautika jagattunandu ye vidhamainatundi adhikaramulu manaku levu.
1: In this physical world, truly speaking, we do not have
0: ee kaligina vanni kudanu anityamulu ashashvatamulu.
1: All these powers are impermanent, transient.
0: Kadalipoye meghamule,
1: they are all passing clouds.
0: Ilanti శక్తి సామర్థ్యములకు మనము అనేక విధములైనటువంటి యొక్క అహంకారమును పెంచుకొని అతపతనమైపోతున్నాము.
1: రిలయింగ్ ఫుల్లీ ఇన్ దీస్ పవర్స్ విచ్ ఆర్ ఫిజికల్ అండ్ డెవలపింగ్ ఈగో, వీఆర్ రూయిన్డ్ టోటలీ.
0: కనుక కర్త, కర్మ, క్రియ స్వభావాన్ని మనం విసర్జించి సర్వమునకు కర్త ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్, we should not believe in these three things. There is only one who is the basis and who is common for all.
0: Ichchevaadu taane,
1: the giver is he.
0: Puchukunevaadu taane,
1: the receiver also is he.
0: Ivabadeetundi padarthamu taane,
1: the object which is given is also he.
0: Vishwam vishtisvarupam,
1: the entire world is the
0: sarvam kalvidam brahma.
1: The entire thing is full of
0: ananta divyamainatundi yokka bhavame ainappudu ఇంకా రెండవ పదార్థం ఎక్కడ ఉంటుంది?
1: వెన్ యు ఆర్ సాచురేటెడ్ విత్ డివైన్ ఫీలింగ్, వేర్ ఇస్ ది సెకండ్ ఆబ్జెక్ట్ అదర్ దన్ యు?
0: ఈ ఏకాత్మ భావమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ అస్.
0: కనుక మనకు కాలమే భగవత్స్వరూపుడు.
1: టైమ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కాలం కంటే మించినటువంటి భగవత్స్వరూపం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో డివైన్ ఫార్మ్ అదర్ దాన్ టైమ్.
0: కనుక మనకు పుట్టుక, జీవితము, గిట్టటము అన్ని కూడాను కాలంలోనే ఇమిడి ఉంటున్నవి.
1: అవర్ బర్త్, లైఫ్ అండ్ డెత్ ఆర్ ఆల్ ఎంబెడెడ్ ఇన్ టైమ్.
0: కనుక కాలమును భగవత్స్వరూపకంగా విశ్వసించి కాలమును పవిత్రముగా వించేటువంటి కర్మలు ఆచరించాలి.
1: కన్సిడరింగ్ టైమ్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్, వీ షుడ్ అండర్టేక్ సచ్ యాక్టివిటీ.
0: క్షణమైనా కూడా మనం వ్యర్థం చేయరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్.
0: కాలమును వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థమైపోతుంది.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుక మనం భవిష్యమైనటువంటి ఒక జీవితం లోపల మనం అనుభవించేటువంటి ఈ ఫలితములన్నీ కూడా మన కాలానుగుణంగా వస్తుంటున్నాయి.
1: ఆల్ ది థింగ్స్ విచ్ యు ఎంజాయ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ అన్ అకౌంట్ ఆఫ్ టైమ్ అండ్ యువర్ ఓన్ యాక్షన్స్.
0: మన యొక్క కర్మల యొక్క ఫలితమే మన యొక్క అనుభూతులు.
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద రిజల్ట్.
0: ఆనందము కాని దుఃఖము కాని,
1: ఇట్ కుడ్ బి జాయ్ సారో,
0: అధికము కాని హీనము కాని,
1: ఇట్ కుడ్ బి సంథింగ్ గ్రేట్ ఆర్ లోలీ,
0: మన కర్మల యొక్క ప్రభావమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: కనుక అన్ని కూడాను మంచి చెడ్డలు మన హస్తమునందే ఉంటున్నవి.
1: గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్
0: మనం ఎట్టి కర్మలు ఆచరిస్తామో అట్టి ఫలితాన్ని మనం అందుకుంటాం.
1: వాట్ ఎవర్ యాక్షన్ యు డూ, ది ఫ్రూట్స్ విల్ బి ఇన్ ట్యూన్.
0: ఏ విధంగా కాలమును మనం సార్థకంగా గావించుకోమో ఆ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందుతాము.
1: Whatever results you get will depend upon the way that you have used that time.
0: కనుక కాలస్వరూపుడైనటువంటి ఈ సంవత్సర స్వరూపుణ్ణి మనం సరైన రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: God who is the form of year must be enjoyed in a proper way in order to sanctify our life.
0: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని నాలుగు యుగములుగా మనం విభజించుకున్నాం.
1: There are 4 yugas, కృత, త్రేత, ద్వాపర అండ్ కలి.
0: ఇవి నాలుగు కూడాను ప్రత్యేకించినటువంటివి కాదు.
1: These are not 4 separate yugas.
0: మన యొక్క అనుభూతుల నిమిత్తమై మనం నిర్ణయించుకున్నవే.
1: For the sake of our own experiences, we have divided.
0: కలియుగమును కాని కృతయుగమును కాని ప్రత్యేక స్వరూపంలో లేవు.
1: There is nothing like a separate కృతయుగ or కలియుగ.
0: ప్రజల యొక్క స్వభావం స్వరూపాన్ని పురస్కరించుకునే ఈ యుగములు ప్రారంభమవుతూ వచ్చాయి.
1: Depending upon the behavior, the feelings and the thoughts of people, these ages are formed.
0: కృతయుగమునందు కూడాను రాగద్వేషాది గుణములు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉండను.
1: ఈవెన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత దేర్ వర్ పీపుల్ హూ హ్యాడ్ లైక్స్ డిస్ లైక్స్ హేట్.
0: ఈ కలియుగమునందు కూడాను శాంతి స్వభావులైనటువంటి వారు నిత్య సత్య భావములు కలిగినటువంటి వారు కూడాను ఈ కలియుగమునందు కూడాను ఉన్నారు.
1: ఈవెన్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ సాత్విక్.
0: అన్ని యుగములకు కూడాను భగవంతుడే ఆది.
1: గాడ్ ఈస్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ ఆల్ ది యుగాస్.
0: కనుకనే యుగములకంతా ఆది అయినటువంటి వాడు కనుకనే ఇతనికి యుగాది అని కూడా ఒక పేరు.
1: గాడ్ హస్ బీన్ గివెన్ ద నేమ్ యుగాది బికాస్ హీఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ ఏజ్.
0: ఆ యుగ ఆదిని కూడా మనం ఒక పండుగగా మనం విశ్వసించుకొని అనుభవిస్తూ వస్తున్నాం.
1: ఈవెన్ దిస్ ఫెస్టివల్ యుగాది ఈజ్ ఎంజాయ్డ్ యాజ్ ఎ ఫెస్టివల్ బికాస్ ఆఫ్ దిస్ సిగ్నిఫికెన్స్.
0: అన్ని భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు కానిది జగత్తులో ఒక్క రెండో పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ నాట్ గాడ్.
0: ఇచ్చినది తానే, పుచ్చుకున్నది తానే.
1: ద గివర్ ఈజ్ హీ, ద పర్సన్ హూ రిసీవ్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు ఇచ్చినప్పుడు పొంగిపోతున్నాడు, పుచ్చుకున్నప్పుడు లొంగిపోతున్నాడు.
1: Man who does not realize this truth gets elated when he is given. When God takes back, he shrinks.
0: Kanuka pongi kunganatvanti yokka samatattvanni manam anubhavinchali.
1: We should enjoy a state of equality of mind.
0: Mana telivichetalanu puraskarinchukoni ahankaramu marinta abhivruddhi kavinchukoraadu.
1: We should not get further egoistic depending upon our own mental.
0: Mana telivichetalanu laukikamainatvanti telivichetale.
1: All our intelligence and cleverness are worldly.
0: Kaani oka telivichetalanu kante maroka telivichetalu marinta adhikanga kanipistayi.
1: One person's intelligence and cleverness may look much better.
0: ఎంత అధికమైనా ఎంత అల్పమైనా ఇవి కేవలము హెచ్చు తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ అన్నింటి యొక్క స్వభావం ఒక్కటే.
1: వెదర్ ఇట్ ఈస్ హయర్ ఆర్ లోవర్ ది క్వాలిటీ అండ్ ది వెరీ బేసిక్ నేచర్ ఇస్ ద సేమ్.
0: కనుకనే ఈ యొక్క జగత్తునకు అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై వరల్డ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇంపర్మనెంట్ ట్రాన్సియంట్ ఫుల్ ఆఫ్ సారో.
0: ఒక రాజు తన రాజ్యములో ఎవడు మేధాశక్తి కలిగినటువంటి వాడో పరీక్షించాలి అని అనేక విధమైనటువంటి సభలు జరిపి అందరినీ చేర్చాడు.
1: దేర్ వాజ్ ఎ కింగ్ హూ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ హిస్ కింగ్డమ్. హీ కాల్డ్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ మీటింగ్స్ టు ఫైండ్ అవుట్ దాట్.
0: ఈ సమావేశంలో ఒక్క ప్రశ్న వేశాడు.
1: ఇన్ దిస్ మీటింగ్ దిస్ కింగ్ పుట్ ఎ క్వశ్చన్.
0: ఈ ప్రపంచంలో ఆడియన్స్ అన్నింటికంటే తెలుపైనది ఏది?
1: వాట్ ఈస్ ది మోస్ట్ వైట్ వాట్ ఈస్ ది వైటెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్.
0: అన్నింటికంటే నలుపైనది ఏది?
1: వాట్ ఇస్ ది బ్లాకెస్ట్ వన్?
0: ఒక్కొక్క మేధావులు ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా చెప్తూ వచ్చారు.
1: Among those people, each intelligent one began giving one type of answer.
0: ఈ మేధావులందరూ ఒకరు పాలు అన్నారు.
1: One of the intelligent,
0: ఒకరు ప్రత్తి అన్నారు.
1: Milk, cotton.
0: ఇంకోరు ఆకాశము అన్నారు.
1: Sky.
0: ఇంకోరు పక్షి అన్నారు.
1: Bird.
0: ఇది వాళ్ళకు తోచినట్టుగా కూడా అన్ని చెప్తూ వచ్చారు.
1: Each according to his own thinking began giving the answers.
0: ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి యొక్క వస్తువులే.
1: All these objects belong to the world and worldly.
0: కానీ ఒక పరమ భక్తుడు అక్కడ ఉండినాడు.
1: There was one great devotee in the assembly.
0: అతన్ని ప్రశ్నించాడు.
1: He was questioned.
0: రాజా, నేను తెలివితేటలు కలవాడిని కాదు.
1: ఓ కింగ్, ఐ ఆమ్ నాట్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్.
0: నాకేదైనా అంతో ఇంతో తెలివి ఉంటే అది కూడా నువ్వు భగవంతుడు అనుగ్రహించినటువంటి వరమే.
1: వాట్ ఎవర్ లిటిల్ ఇంటెలిజెన్స్ ఐ హావ్ ఇట్ ఈస్ ఓన్లీ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: అది కూడా నువ్వు నాది కాదు.
1: ఈవెన్ దట్ ఈస్ నాట్ మైన్.
0: అందరి తనలో కూడా నువ్వు తెలివిని చేర్చినటువంటి వాడు భగవంతుడే.
1: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హు హాస్ పుట్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆ తెలివిని దుర్వినియోగపరుచుకునేటువంటి వారు కొంతమంది, సద్వినియోగపరుచుకునే వారు కొంతమంది.
1: బట్ సమ్ పీపుల్ put such intelligence to good use. Some people misuse the intelligence.
0: అని భగవంతుని ప్రార్థించాడు. మహారాజా, అన్నింటికంటే తెలిపైనటువంటిది డే, పగలు అన్నాడు.
1: Then he prayed to God and answered the king, O king, it is a day which is very white.
0: అన్నింటికంటే నలుపైనటువంటిది నైట్ అన్నాడు, రాత్రి అన్నాడు.
1: The darkest one is the night, he said.
0: ఇదే ఈ జగత్తులో ఉండేటువంటిది.
1: This is what is true of this world.
0: తెలుపు పగలు, రాత్రి నలుపు.
1: The white is day.
0: ఈ తెలుపు నలుపులోనే మన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాము.
1: We are wasting our life between this white and dark.
0: తెలుపు పోతానే నలుపు వస్తుంది, నలుపు పోతానే తెలుపు వస్తుంది.
1: The white goes, dark appears.
0: ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు ఎవరున్నాడు లోకంలో?
1: Who is the one who has conquered this white and
0: dark? భగవంతుడు.
1: That is God.
0: కనుక తెలుపు నలుపులతో కూడినటువంటి దాన్ని దినము అన్నారు.
1: The one which is made up of this white and dark.
0: ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు దైవము అన్నారు.
1: The one who has conquered this
0: దినమునకు దైవమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఒక్కటే.
1: There is only one difference between day and God, dinamu and daivamu.
0: Daivamunaku day and night ledu.
1: For God there is nothing like day and night.
0: Lokaniki day and night untundali.
1: For the world there is day and night.
0: Kanuka ee ratri pagalalu sadhinchadamlo undinatvanti oka vivekamu vignata idi bhagavantuni yokka anugrahame anu unnadu.
1: He said that it is only God's grace which can give you that transcendental power to transcend this day and night.
0: ye telivi teetalu lenatunti vaadu, ye shastra itihasa puranamulu chadavunatunti vaadu, ee murkhudu cheppetundi etta right avutundi ani panditullo oka vidhamainatunti yokka ahankaram cheta aavedana prarambhamayindi.
1: The scholars who have assembled there began questioning this ordinary man who
0: ye ahankaram lena anchavachunu kani pandita ahankaram matram chaala anchadaniki chaala kashtamainatundi.
1: It is possible to subdue any ego, but
0: ee panditullo undinatundi pedda ajnanam ide.
1: This is the greatest ignorance.
0: Kavalsinanni grandalu chadutaru,
1: they read a number of books,
0: adigina yokka shlokani cheptaru,
1: they can give you any stanza,
0: kani idi kevalam oka bookish knowledge matrame,
1: but this is
0: grantha parichayam matrame.
1: This is all bookish knowledge, acquaintance.
0: Acharyalo kinchittaina kuda nu vaadu anubhavincharu.
1: There is absolutely nothing in
0: kanukane ahankaram mitimeeri potundi.
1: That is why ego becomes excessive.
0: Veellandaru raju daggara oka complaint chesaru.
1: All these people wanted to complain
0: raja,
1: to the king.
0: Ee yokka అజ్ఞాని అయినటువంటి మూర్ఖుడైనటువంటి చెప్పిన దాన్ని మీరు విశ్వసించకూడదు, దీనికి ఒక ప్రమాణం, దీనికి ఒక ఆదర్శం నిరూపించాలి అన్నాడు.
1: ఓ కింగ్, యూ షుడ్ నాట్ బిలీవ్ దిస్ ఇగ్నోరెంట్ ఫూలిష్ వన్, దేర్ మస్ట్ బి ఎ ప్రూఫ్ ఫర్ వాట్ హి హస్ సెడ్.
0: ఈనాడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, భౌతిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకు పరిశోధనలు చాలా ప్రధానమన్నారు.
1: ఇన్ టుడేస్ వరల్డ్ in every field of morality, spirituality, science, philosophy, everything,
0: ee parishodhanalanni kudunu prakruti sambandhamainave.
1: All this research relates to the world and worldly.
0: Kanuka deenini kuda oka parishodhanam chesi idi satya asatyama anetundi ani nirnayinchalani pattupattaru.
1: They said that even this statement will have to be verified only on the basis of some research.
0: Raju ee pandithulu matalanu anusaristhu vachadu.
1: This king wanted to listen and follow the advice given by this
0: naina param bhaktuda. Diniki emi pramanam, dini ye reetiga nivu satyamani nivu dinni sadhinchagalavu cheppagalavu ani prashninchadu.
1: Oh child, great devotee, how can you prove this? How can you say that this is true?
0: Maharaja, naaku okka dinamu kaalam ivvandi annadu.
1: Oh king, give me a day's time.
0: సరే తీసుకో. నాకు రెండవ ప్రశ్న అడిగాడు, నేను ఈ ఒక్క దినము లోపల ఏమి చేసినా ఎక్కడ పోయినా కూడాను నన్ను ఎవరు అడ్డు చెప్పకూడదు. నా పరిశోధన యొక్క ప్రధానమైనటువంటి సిస్టమ్ అన్నారు.
1: Wherever I go, no one should question it. This is the essence of my
0: research. ఆ రాజభవన్ లో అందరికీ చెప్పేశాడు, ఫలాని వ్యక్తి ఈ రాజభవన్ లో వచ్చినప్పటికి గాని ఎవరు అడ్డు చేయకూడదు, అతను ఏమి చేయవలనప్పటికీ ఎవరు అడ్డు చెప్పకూడదు అన్నాడు.
1: కింగ్ పాస్డ్ ఎన్ ఆర్డర్ దట్ దిస్ పర్టికులర్ డివోటీ వేర్ ఎవర్ హీ గోస్ ఇన్ ద ప్యాలెస్ నో వన్ షుడ్ పుట్ ఎనీ క్వశ్చన్, నో వన్ షుడ్ రేజ్ ఎనీ అబ్జెక్షన్.
0: రెండవ దినము మహారాజు మధ్యాహ్నంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు పడక గదిలో.
1: ద సెకండ్ ది ఫాలోయింగ్ డే కింగ్ హ్యాడ్ హిజ్ లంచ్, హీ వాజ్ రెస్టింగ్ ఇన్ హిజ్ రూమ్.
0: ఈ వ్యక్తి ఒక పాత్రలో పాలు పోసుకున్నాడు.
1: హీ పుట్ ఎ లిటిల్ మిల్క్ ఇన్ టు ఎ స్మాల్ కప్.
0: ఈ మహారాజు యొక్క పడక గద ఒక గడప లోపల ఈ పాలు గిన్నె పెట్టాడు.
1: He kept this small cup on the threshold of the king's room.
0: బయట తట్టు ఒక చంటి బిడ్డను తెచ్చి కొట్టి కొట్టి ఏడిపిస్తున్నాడు.
1: He brought hold of a chain and bent the chain, made the chain cry.
0: రాజుకు నిద్రాభంగం కలిగింది.
1: The king was disturbed from his sleep.
0: కోపంతో పరిగెత్తి వస్తున్నాడు.
1: He was
0: ఎవరు ఈ విధమైన డిస్టర్బెన్స్ చేసేటువంటి వారు, ఎవరు ఇంత అలర్ట్ చేసేటువంటి వారు అని.
1: Who is this person who is responsible for this disturbance? The king asked.
0: ఆ వచ్చే సమయంలో పాలగిన్నెను కాళ్ళతో కొట్టాడు.
1: In his angry mood while coming, he kicked that small cup of milk.
0: ఆ పాలగిన్నె కనిపించలేదు పాపం.
1: He was not able to see that cup.
0: పగటి కంటే పాలు చాలా తక్కువ రంగు కలిగినటువంటివే కనుక ఈ పగటి లోపల పాలు యొక్క రంగు నీకు కనిపించలేదు.
1: As the day is whiter and brighter than the milk, the king was not able to see the milk.
0: Raja, నీకు పాలే చాలా తెలుపైనటువంటివి అని అయిపోతే నీ కంటికి ఎందుకు కనిపించలేదు?
1: Oh king, suppose the milk is really whiter than the day, why did you not see the milk then?
0: పగటి వెలుతురు కంటే తెలుపు కంటే ఈ పాలు వెలుతురు చాలా తక్కువైనటువంటిది.
1: The whiteness of the milk,
0: పాల కంటే పగలు చాలా తెలుపైనటువంటిది.
1: The whiteness of the day is brighter than the milk.
0: దీనికి ఒప్పుకోక తప్పదు అన్నాడు.
1: You have to accept this.
0: ఆకాశంలో నక్షత్రాలు పగలు కూడా ఉంటున్నాయి.
1: The stars can be seen in the sky even during
0: పగటి వెలుతురు చాలా ప్రకాశంగా ఉండటం చేతనే నక్షత్రాలు మనకు కనిపించడం లేదు.
1: The brightness of the day is so much that you are not able to see.
0: పగలు దాటి రాత్రి ప్రవేశించేటప్పటికి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి.
1: The moment it becomes night, you have been able to see the stars in the sky.
0: కనుక పగటి వెలుతురు అనగా పగటి తెలుపు కంటే తెలుపైనటువంటి జగత్తులో మరొకటి లేదు అన్నాడు.
1: ద బ్రైట్నెస్ అండ్ ది వైట్నెస్ ఆఫ్ ద డే ఫార్ ఎక్సీడ్స్ ద వైట్నెస్ అండ్ బ్రైట్నెస్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్.
0: ఈ పగటి తెలిపే జ్ఞానం,
1: దిస్ వైట్నెస్
0: రాత్రి నలిపే అజ్ఞానం,
1: దిస్ విజ్డమ్ అండ్ ది డార్క్నెస్ ఆఫ్ ద నైట్.
0: ఈ జ్ఞానాజ్ఞానములు రెండింటికి అతీతమైనటువంటి తత్వమే దివ్యత్వం.
1: డివినిటీ ట్రాన్సెండ్స్ దిస్ నాలెడ్జ్.
0: అదే దైవత్వం.
1: And that is God.
0: Kanuka atti daivatvanni manam visvarinchi ee laukikamainatundi yokka vastu ahalanu lopala vastu marpulu chetane manam kaalanni anubhavistunnam.
1: We are giving up such transcendental truth and divinity and wasting our entire time.
0: Atti divyatvanni pondalante divyatvamtone divyatvanni pondali.
1: How can you reach such divinity? Only through divinity you can reach it.
0: Bhagavantuniki sat chit ananda swarupudu ani peru.
1: God has been given the name sat chit ananda.
0: Sat satyamu
1: truth,
0: chit paripurna gnanamu
1: truth, wisdom total knowledge.
0: Ee rendu cherina daggane anandamu.
1: Wherever these two come together,
0: then ee rendu veru veru ayinappudu kuda anandam raadu.
1: If you separate these two, you cannot get bliss.
0: Sattu oka chakkara.
1: Truth is
0: chittu oka jalamu.
1: And chit knowledge,
0: jalamu jalanga untundi chakkara chakkaraga untunte prayojanam ledu. Rendittini kalipinappude ikkada oka sirappu adi panakanga tayaravutundi.
1: When you put sugar and water, mix it together, then you get the sweet juice.
0: Kanaka satya chittu rendu koodinappude aanandam manaku labhyam avutundi.
1: Only when you put truth and knowledge together,
0: satyanu manam anubhavinchalante satyamutone manam anubhavinchali.
1: If you want to enjoy truth, you can enjoy only through truth.
0: Chittu manam pondalante paripurna gnanamtone manam chittunu pondali.
1: If you want to attain knowledge, only through knowledge you can attain knowledge.
0: Anandanni manam anubhavinchalante aanandam chetane anubhavinchali.
1: If you want to really enjoy bliss, only through bliss you can enjoy it.
0: Kanuka gnana swarupunni gnanamtone pondali.
1: In the same way you can reach God, the embodiment of
0: wisdom. Gnanam ante emiti?
1: What do you mean by wisdom?
0: Tana tattvanni taanu telusukovatame.
1: Knowing who you really are, that is real wisdom.
0: Adi nijamainatundi gnanam.
1: That is true knowledge, true wisdom.
0: Swastharupa santhaname gnanam.
1: Self knowledge alone,
0: nirantaramu aa swastharupanni chintinchadame nijamaina sakshatkaram.
1: Constantly thinking about your own self and the real self, that is real
0: sakshatkaram. Ante sakshat aakarame sakshatkaram.
1: Self realization means getting the very
0: self ante emiti?
1: What do you mean by self?
0: Adi atma.
1: That is atma.
0: Now self realization kavali. Self self ante emiti dani gurtinchukondi.
1: If you recognize
0: what? I adhe self.
1: This I that is real self.
0: Ee I anetundi evaru?
1: Who is this I?
0: Dehama I?
1: Is it the body?
0: Manasa I?
1: Is it the mind?
0: Buddha I?
1: Is it intellect?
0: Atmana I?
1: Is it atma?
0: Ivi annintiyindu vicharam chesthe ఆత్మనే ఐ.
1: ఇఫ్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్,
0: కనుక ప్రపంచం లోపల లౌకికమైన ఐ ఒకటి, ఆధ్యాత్మిక ఐ ఒకటి, రెండు ఐలు ఉన్నాయి.
1: There are two types of I in the world. One is worldly, the other is spiritual.
0: ఈ ప్రాకృతమైన ఐ ఏంటంటే EYEI, అది మూడు అక్షరాల ఐ.
1: The three letter EYEI, this is the worldly I.
0: ఆధ్యాత్మిక ఐ one letter I.
1: The spiritual I is the one letter I.
0: EYEI ఏ దేహము.
1: EYEI is the physical body.
0: ఏకాక్షరం ఐ ఏ ఆత్మ.
1: The one letter I is ఆత్మ.
0: కనుక ఈ దేహము నేననేటువంటిది మాత్రం కాదు, ఆత్మని నేననుకోవటమే నిజమైన ఐ. ఆ ఆత్మతత్వాన్ని గుర్తించుకోవటమే సాక్షాత్కారం.
1: కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద బాడీ ఈజ్ రాంగ్. కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ది ఆత్మ అండ్ రియలైజింగ్ దిస్ ట్రూత్.
0: కనుక ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ ఆత్మ కమ్?
0: నరుడు అనగా ఆత్మనే.
1: ది వర్డ్ నర మ్యాన్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుంచినే ఆకాశాది భూతములంతా కూడా ఆవిర్భవించాయి.
1: All these five elements have emerged from Atma.
0: కనుకని ఆకాశాది భూతములంతకును నారములు అని పిలుస్తూ వచ్చారు.
1: That is why all these five elements have been called.
0: ఈ నారములకు నిలయమైనటువంటి వాడే నారాయణుడు అన్నారు.
1: The one who is the source of all this naram and that is Narayana.
0: కనుక పంచభూతములతో కూడినటువంటి ఒక నరుడే నారాయణుడు.
1: The man who is made up of five elements is himself Narayana.
0: Sparsha roopa rasa gandhadananta kudunu prati manavuni endu kuda untunnayi.
1: The sound, touch, smell, form and touch, all these five are in the man, every man.
0: Kanuka narudu anaga aatmane anartham.
1: The meaning of narudu, man, is atma.
0: Atma anaga
1: the meaning of atma.
0: Aanandamayamainatundi deeni.
1: One full of bliss is Atma.
0: మనకు ఇట్టి శాశ్వతమైన ఆనందము ఈ జగత్తునందు మనకు కలగాలి.
1: You can never come across such permanent bliss.
0: మనం ఏమైనా అనుభవించేటువంటి కూడాను తాత్కాలికమైన క్షణభంగురమైన ఆనందమే.
1: All the joy that you enjoy in this world is temporary.
0: ఇంద్రియముల చేతను,
1: through senses,
0: వస్తువుల చేతను,
1: through sense objects,
0: విషయముల చేతను,
1: through various
0: వ్యక్తుల చేతను,
1: through persons,
0: అనుభవించేటువంటి ఆనందము ఈ వ్యక్తులే అశాశ్వతము, విషయములే అశాశ్వతము, పదార్థములే అశాశ్వతము. అశాశ్వతమైనటువంటి యొక్క వస్తువు నుంచి మనం శాశ్వతమైన ఆనందాన్ని ఏ రీతిగా పొందగలం? కనుక సత్యమైనటువంటి తత్వం నీ యందే ఉంటున్నది.
1: ది ట్రూ ప్రిన్సిపల్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అట్టి సత్యతత్వాన్ని మనం పొందటం కోసమనే సాధన అత్యవసరము.
1: టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఇన్ యూ, సాధన
0: ఏ సాధన చెయ్యాలి?
1: వాట్ టైప్ ఆఫ్ సాధన షుడ్ యు పర్ఫార్మ్?
0: జపమా, ధ్యానమా,
1: జప
0: లేక యోగమా, లేక యజ్ఞమా, లేక క్రతువ, ఏమిటి?
1: ఈజ్ ఇట్ జప, మెడిటేషన్?
0: ఈ చేసే పనులన్నీ కూడా మానసిక తృప్తి కోసం చేసేటువంటివి.
1: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ సాధన ఆర్ అండర్టేకన్ ఓన్లీ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: మనస్సు ఉండినంత వరకు కూడాను నీకు ఆ ఆత్మతత్వం అర్థం కానే కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ మైండ్ ఇన్ యూ, యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: నీవి మనస్తత్వాన్ని మర్చిపోతూ రావాలి.
1: యూ షుడ్ గో ఆన్ ఫర్గెటింగ్ యువర్ మైండ్.
0: మైండ్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
0: సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ థాట్ ప్రాసెస్.
0: ఈ సంకల్ప వికల్పాలను నీవు త్యజించి ఉండినప్పుడే ఇదే నీకు ఆత్మతత్వం.
1: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అండ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ థాట్ ప్రాసెస్, దెన్
0: ఈ సంకల్ప వికల్పములు ఎప్పుడు మనం త్యజించగలము? సుషుప్తి స్థితిలో త్యజించగలం.
1: వెన్ కెన్ యూ రియలీ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ థాట్స్? ఓన్లీ ఇన్ స్లీప్.
0: సుషుప్తిని కారణ స్వరూపుడు అన్నారు.
1: దిస్ స్లీప్ ఈజ్ కాల్డ్ కారణ
0: జాగ్రత్త దేహస్వరూపము.
1: Waking state is associated with the body.
0: Manasvarupamu.
1: Dream is associated with the subtle body.
0: Sushupti karanasvarupamu.
1: Sleep is associated with the causal body.
0: Kanuka karanamunu, karmanu, kartavyanni manam marchinappudu ade karanasvarupam ayipothundi.
1: When we forget all the reasons, causes,
0: ఇవి విచారణ చేతనే మనం సాధించాలి, కానీ ఏదో కొన్ని విధమైనటువంటి దీంతో మనం సాధించడానికి వీలు కాదు.
1: ఓన్లీ త్రూ ఎన్క్వైరీ యూ కెన్ అచీవ్ దిస్.
0: ఈ మనస్తత్వాన్ని సరి అయినటువంటి దీనిలో అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ కంట్రోల్ ద మైండ్, ఎంటర్ ఇన్ టు
0: సత్కర్మలు చేస్తూ చేస్తూ చేస్తూ సద్భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: గుడ్ యాక్షన్స్ అండ్ దీస్ గుడ్ యాక్షన్స్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అదే యద్భావం తద్భవతి.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యద్భావం తద్భవతి యాజ్ యు థింక్
0: కనుక మనం సరైనటువంటి భావాల మనం ఆవిర్భవించాలంటే సరైన కర్మలు మనం చేయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ యు అండర్టేక్ గుడ్
0: సరైన భావం మనలో ఆవిర్భవించినప్పుడు సత్యమైనటువంటి ఒక తత్వం మనకు అర్థమవుతుంది.
1: వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ యు కెన్ అండర్స్టాండ్ ట్రూత్.
0: బింబాలు మారుతున్నాయి, ప్రతిబింబాలు మారుతున్నాయి, కానీ బింబములు ఏనాటికి మారవు.
1: The objects do not change, only their reflections are undergoing change.
0: Kadale jalam lopala suryudu kadilinattuga kanipistadu.
1: In the moving water you get the impression that sun is moving.
0: Sthiramainatundi jalam lopala sthiramainatundi suryudiga kanipistadu.
1: In steady waters sun appears to be steady.
0: Malinyamainatundi jalam lopala malinyamaina suryudiga kanipistadu.
1: In dirty water sun appears dirty.
0: Ee kanipinchetundi malinyamu suryundi kaadu.
1: The depth that you see in the water
0: ee kadileyatundi yokka chandrudu aa yokka sakshat chandrudu kaadu.
1: The movement that you see in the moving water
0: anni pratibimbalu maatrame.
1: All these only reflections are changing.
0: Ee dekame oka paatra.
1: Your body is a vessel.
0: Ee manase indulo anetundi drava padarthamu.
1: Your mind is the liquid inside the vessel.
0: Deenlo kanipinchetundi oka aatma tattvame pratibimbamu.
1: The reflection of aatma which you see in your mind, this is the
0: ఇది మనసు యొక్క స్వభావాన్ని పురస్కరించుకుని ప్రతిబింబం స్థిరంగానో అస్థిరంగానో లేక మాలిన్యంగానో రూపొందుతుంది.
1: The depending upon the state of your mind, the reflection is experienced by you.
0: చాలా మందికి ఈ ఆధ్యాత్మిక విషయం అంత అర్థం కాదు.
1: Many people find it difficult to understand spiritual truths.
0: కనుక ఈ మూడింటి యందు ఉండినటువంటి ఏకత్వమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make efforts to recognize the one common thing in the changing three states.
0: దీనిని వేదాంతం మరొకటిగా చెప్పింది.
1: వేదాంత ది స్పిరిచువల్ నాలెడ్జ్ హస్ డిస్క్రైబ్ ది సేమ్ థింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: అచరం చరమేవ చ అని.
1: అచలం చరమేవ చ.
0: అచరం
1: అచరం చరమేవ చ
0: అనగా కదలకుండా ఉండినటువంటి వాడు భగవంతుడు, కదులుతున్నాడు అన్నాడు.
1: ది నాన్ మూవింగ్ గాడ్ ఈజ్ మూవింగ్.
0: కదిలేవాడు తానే, కదిలించేవాడు తానేను.
1: ద మూవింగ్ ది పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మూమెంట్ ఇస్ గాడ్.
0: కదిలేవాడు తానైనప్పుడు అచరుడని ఎట్టు చెప్తాడు?
1: వెన్ హీస్ హిమ్సెల్ఫ్ మూవింగ్ హౌ కెన్ యూ కాల్ హిమ్ అస్ నాన్ మూవింగ్.
0: కనుక దాని స్థిరమైనటువంటి వాడంటే చలుడు అని ఇప్పుడు ఎట్లా చెప్తారు?
1: ఇఫ్ హీ స్టడీ
0: ఈ రెండింటికి కూడా చాలా విరుద్ధమైనటువంటి అర్థం చేస్తుంది.
1: దేర్ ఇస్ సమ్ కాంట్రడిక్షన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్.
0: అచరం చరమే వచ్చ స్థిరమైనటువంటి వాడు భగవంతుడు, కానీ కదులుతున్నాడు.
1: గాడ్ ఈజ్ స్టడీ వన్ బట్ హీఈస్ మూవింగ్.
0: దీనికి వేదాంతము చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: ది ఫిలాసఫీ హాస్ గివన్ ఎక్సలెంట్ ఇల్లస్ట్రేషన్ ఫర్
0: మన స్వప్నావస్థలందు.
1: ఇన్ అవర్ డ్రీమ్ స్టేట్
0: మన స్వప్న స్వరూపము
1: ది ఫార్మ్స్ ఇన్ ద డ్రీమ్
0: అనేక రకములుగా కదులుతుంటాది, నడుస్తుంటాది, పనులు చేస్తుంటాది, ఎన్నో విధములుగా చెలిస్తుంటాది.
1: వై గెట్ ది ఎక్స్పీరియన్స్ వీఆర్ మూవింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ అక్కడ చెలించేటువంటిది, అక్కడ నడుస్తున్నటువంటి యొక్క దేహము మన పడకపైన స్థిరంగా ఉంటుండాలి.
1: ఇన్ ద డ్రీమ్ యువర్ బాడీ ఈజ్ మూవింగ్ బట్ ఫిజికల్ బాడీ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద బెడ్.
0: ఇక్కడ స్థిరం.
1: This physical body is
0: అక్కడ చరం.
1: That is steady.
0: చరం తిరవేవచ అన్నాడు. ఇవి రెండు కూడా ఒక్కటే.
1: ద మూవింగ్ బాడీ ఇన్ ద డ్రీమ్ అండ్ ది స్టడీ
0: ఒక్క అవస్థలో చెలిస్తూ ఉండాలి, మరొక అవస్థ లోపల స్థిరంగా ఉంటుండాలి.
1: ఇన్ వన్ స్టేట్ ఇట్ ఈస్ మూవింగ్, ఇన్ అనదర్ స్టేట్
0: అదే విధముగానే వేదాంతమునందు.
1: ఇన్ ది సేమ్ వే ఇన్
0: శారీర దృష్టి లోపల చెలించటము.
1: In the physical sense, there is movement.
0: Brahma bhavamulo sthiramga undatam.
1: In the feeling of Brahma, there is steadiness.
0: Kanukane ee dhyanam anekundi emti Brahma bhavamu cheta sthiramainatundi tattvanni pondali anekundi antarathame.
1: Real meditation is merging your feeling into Brahma and experiencing the steadiness.
0: Ilanti vedantam yokka vakyamulu enni vidhamulainatundi oka antarathanno prabodhisthu vastuntai.
1: The statements made in the scriptures have many real meanings.
0: దీనిని మరొక వేదాంతమునందు వాసః అన్నారు.
1: Another such statement is వాసః.
0: వాసః అనగా ఏమిటి, మీ నివాసం ఎక్కడ?
1: వాసః means which is your dwelling place.
0: అయ్యా నీ నివాసం ఎక్కడ అంటే
1: విచ్ ఇస్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్?
0: నేను సౌత్ ప్రశాంత నిలయంలోపల పలానా రూమ్ లో ఉన్నాను, నేను ఈస్ట్ ప్రశాంత నిలయం పలానా రూమ్ లో ఉంటున్నాను, వెస్ట్ ప్రశాంత, ఈ విధంగా చెప్పుకోవటం కాదు నీ వాసం.
1: Stating that I am in East Prashanti, West Prashanti or South Prashanti is not the correct answer.
0: ఇది ఈనాడు మనము జగత్ సంబంధమైనటువంటి యొక్క వాసములో మనము బోధిస్తున్నాము.
1: All these descriptions relate to a worldly state.
0: సర్వజీవుల యొక్క వాసము భగవంతుడే.
1: The dwelling place of all
0: నేను భగవంతుని యందు వాసము చేస్తున్నాను.
1: I am living in God.
0: అయ్యా నీవెవరు అంటే?
1: Who are you?
0: నేను ఒక రెడ్డిని, నేను ఒక నాయుడును, నేను ఒక రాజును, నేను ఒక చెట్టిని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటాం.
1: వన్ పర్సన్ సేస్ ఐఎమ్ ఎ రెడ్డి, ఐఎమ్ ఎ నాయుడు, ఐఎమ్ ఎ రాజు, ఐఎమ్ ఎ చెట్టి.
0: కానీ ఇవి దేహ సంబంధమైనటువంటివి మాత్రమే కానీ ఆత్మకు సంబంధించినవి కాదు.
1: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ రిలేట్ టు ద ఫిజికల్ బాడీ, నాట్ టు ఆత్మ.
0: ఇవన్నీ కూడా నువ్వు లౌకికమైనటువంటి ఈ జగత్తునందు ఉపయోగపెట్టుకునేటువంటి తత్వములు.
1: ఆల్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ అప్లికబుల్ టు ద వరల్డ్ అండ్ ఓన్లీ నాలెడ్జ్.
0: నీవు రాజు కాదు,
1: యు ఆర్ నాట్.
0: నీవు నాయుడు కాదు, నీవు రెడ్డి కాదు, నీవు శక్తి కాదు.
1: యు ఆర్ నాట్ రెడ్డి, యు ఆర్ నాట్.
0: నీవు ఆత్మస్వరూపుడవు,
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: కనుకని సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అనింది వేదం.
1: That is why Veda has declared Srinvanta Vishnu Amrutasya Putra.
0: Inadu manavudu nenu atma swarupunane cheputu untadu kaani deha sambandhamainatundi panulu chestunnadu.
1: Today's man goes on telling that I am the embodiment of atma.
0: Cheppedi okati, chesedi marokati.
1: He declares something, does something opposite to it.
0: కనుక ఇది సత్యం ఎట్టవుతుంది?
1: హౌ కెన్ దిస్ బి ట్రూత్?
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. అదే థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్, దాట్ ఈస్ ది రియల్ మ్యాన్. ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్,
0: అట్టి ఏకత్వానికి మనం రావాలంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సచ్ యూనిటీ, యూ హావ్ టు అండర్స్టాండ్
0: ఆ ఆత్మనే కాలము.
1: That Atma is time.
0: Kalame Bhagavantudu.
1: That time is God.
0: కనుక కాలాన్ని మనం సార్థకం గావించుకునే కర్మలు చేద్దాం.
1: Therefore we have to undertake such actions.
0: దీనికంటే గొప్ప సాధన మరొకటి లేదు.
1: There is no greater sadhana than this.
0: కాలము సత్ప్రవర్తించే,
1: టైమ్ ఆఫ్ ది
0: సదాలోచన చే,
1: బిహేవియర్ గుడ్ థాట్
0: సత్కర్మల చే,
1: గుడ్ యాక్షన్స్
0: మనము సార్థకం గావించుకోవాలి.
1: దాస్ విల్ శాంక్టిఫై ద టైమ్.
0: దీనిని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక దీనికి సత్సంగం అత్యవసరం.
1: ఫర్ ఆల్ దిస్ ద బేసిస్ అండ్ ది స్టార్టింగ్ పాయింట్ ఇస్ గుడ్ కంపెనీ, సత్సంగం.
0: ఈ సత్సంగమే లేకపోతే మనకు భావాలు, ఉత్తమమైన భావాలు మనలో ఆవిర్భవించవు.
1: వితౌట్ గుడ్ కంపెనీ యూ కెన్ నెవర్ గెట్ గుడ్ థాట్స్.
0: ఎలాంటి సంఘంతో చేరితే అలాంటి స్వభావాలే మనకు వస్తుంటాయి.
1: ది టైప్ ఆఫ్ థాట్స్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ కంపెనీ దట్ యూ కీప్.
0: కనుకనే ఐన్స్టీన్ కూడా చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: దట్ ఈస్ వాట్ ఐన్స్టీన్ టోల్డ్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుక నీవు ఎలాంటి సంఘంతో చేరుతావో అలాంటి వాడవని నీవు నిర్ణయం చేసుకోవచ్చు.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది కంపెనీ దట్ యూ కీప్ వీ కెన్ టెల్ యూ.
0: మంచి వారితో చేరు,
1: జాయిన్ గుడ్ కంపెనీ.
0: భగవత్ భావాన్ని నింపుకో,
1: ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ డివైన్,
0: దివ్యమైనటువంటి తలంపులు పెంచుకో,
1: డెవలప్ గాడ్లీ అండ్ డివైన్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ఈజ్ రియల్ సాధన.
0: కేవలము మనసును అరికట్టాలని, మనసును కొంతవరకు స్వాధీనంలో పెట్టుకోవాలని గంటల కొద్దీ ధ్యానంలో కూర్చుంటాం.
1: People sit for hours together in meditation in order to control mind.
0: కానీ ఒక్క క్షణమైనా నీకు కాన్సన్ట్రేషన్ కలుగుతుందా? ఒక స్థిరత్వం చేస్తుందా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు గెట్ కాన్సన్ట్రేషన్ అండ్ స్టడీనెస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ అట్లీస్ట్?
0: లేదు, లేదు.
1: నో, సర్టన్లీ నాట్.
0: మిగిలినటువంటి సమయంలోనైనా మనసు కొంతవరకు స్థిరంగా ఉంటుంది. అదే పనిగా ధ్యానానికి కూర్చున్నారంటే దీ యొక్క మనసుకు పిచ్చి పట్టినట్టుగా పోతుంటారు.
1: డ్యూరింగ్ అదర్ టైమ్ అదర్ దాన్ మెడిటేషన్ అట్లీస్ట్ మైండ్ మే బి స్టడీ.
0: ఎక్కడ లేని యోచనలన్నీ అప్పుడే వస్తాయి.
1: యూ గెట్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ మెడిటేషన్ ఆల్ సార్ట్స్.
0: అలాంటి స్థితిలో నీవు ఈ గంటల కొద్దీ నీవు సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ సచ్ ఈస్ ది స్టేట్ ఆఫ్ యువర్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డూయింగ్. ఇమ్మీడియట్లీ
0: నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఏక సమాజం సేవ చేయి.
1: డూ అండర్టేక్ సర్వీస్.
0: ఇంకేదైనా భజన చేయి.
1: డూ భజన్.
0: ఈ విధమైనటువంటి దీంతో మనసును కొంతవరకు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: బై సచ్ యాక్షన్స్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
0: కనుక ఈ సాధనలన్నీ కూడా కేవలము ఏ విధంగా భగవంతునికి చెందుతాయి?
1: హౌ కెన్ యూ మేక్ దీస్ సాధనాస్ రీచ్ గాడ్?
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. నీవు ఏ పని చేస్తున్నావో, ఏమి తలుస్తున్నావో, ఇవన్నీ భగవత్ ప్రీత్యార్థంగా చేయకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ మేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్. That is,
0: ఇది భగవంతుని ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: ఫార్ ది సేక్ అండ్ ప్లెజర్ ఆఫ్ గాడ్ ఐఎమ్ డూయింగ్ దిస్.
0: ఈ విధంగా చేసిన దాంట్లో ఎట్టి మాలిన్యం కూడా ఉండటం వీలు కాదు.
1: వెన్ యూ డూ ఎనీ వర్క్ లైక్ దాట్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ అసోసియేటెడ్ విత్ ఇట్.
0: కనుక దైవతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలనుకుంటే మన కర్తవ్య కర్మల్లోనే మనం గుర్తించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ గాడ్ బై performing your actions properly,
0: idi anta sulabhanga manaku labhinchetundi kaadu.
1: It is not so easy.
0: Enni samvatsaralu nunchino meer vintunnaru,
1: for so many years you have been
0: here, enni upanyasalo meer raasukuntunnaru,
1: so many speeches you have
0: enni tape record lo meer pelichukoni vintunnaru.
1: You listen to speeches through tape records. Ee
0: chittaina meelo maarpu vachinda?
1: Is there at least any small change in you?
0: Inte mana yokka jeevitam.
1: This is our life.
0: ఏ కించిత్తైనా మనలో మార్పు కలిగినప్పుడు అదే నిజమైనటువంటి సాధన యొక్క ఫలితం.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ఎ లిటిల్ చేంజ్ ఇన్ యూ, దాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ రియల్ సాధన.
0: రాత్రి పగలు కదిలినట్టుగా మన జీవితం పాతారోత దీంట్లోనే ఉంటున్నాం. కానీ ఏదైనా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని మనం అనుభవించడానికి కానీ ఇతరులకు అందించడానికి కానీ తగిన కృషి మనం చేస్తున్నామా?
1: జస్ట్ యాజ్ ది నైట్ ఫాలోస్ ద డే అండ్ డే ఫాలోస్ నైట్, only the old habits repeat themselves. Are we making anything, any effort to make our life idealistic?
0: Kaluk aa vidhamainante aadarshaniki tagineetundi krushi manam salpali.
1: Make efforts to make your life ideal.
0: Ye kinchittaina manalo maarpu raavali.
1: Some little change must come about in us at least.
0: Adhe sadhana yokka pradhanamainante phalam.
1: That is the రియల్ ఫ్రూట్ ఆఫ్ ఆల్ సాధన. ఈ
0: విధమైన మన యొక్క ప్రవర్తనలో ఏమాత్రమో ఫలం కనిపించకపోతే ఎన్ని సాధనలు చేసి ప్రయోజనం లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ ఓన్ యాక్షన్స్ ఇన్ దిస్ వే, వాట్ ఎవర్ సాధన యూ డూ, ఇట్ ఈస్ నో గుడ్ అట్ ఆల్.
0: కనుక సాధన కంటే సాధ్యం అత్యవసరం.
1: మోర్ ఇంపార్టెంట్ దాన్ సాధన ఈజ్ ది అచీవ్మెంట్.
0: జ్ఞానం దేవుడు,
1: జ్ఞానమే
0: ఆత్మ.
1: విజ్డమ్ ఇస్ గాడ్, విజ్డమ్ ఇస్ ఆత్మ.
0: జ్ఞేయమే ప్రకృతి. ఈ జ్ఞానజ్ఞేయములు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: ఎ కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్ ఈజ్ మ్యాన్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా విశ్వసించాలి.
1: హు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దిస్ ట్రూత్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక క్షేత్రము.
1: బాడీ, ఫిజికల్ బాడీ ఈజ్ ఎ ఫీల్డ్.
0: ఎవరికి క్షేత్రము?
1: ఫర్ హూమ్ ఇస్ ఇట్ ఫీల్డ్?
0: క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం ఎట్లవుతుంది?
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఇన్ డ్వెల్లర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్?
0: కనుక భగవద్గీత క్షేత్రజ్ఞ చాపి మా విద్ధి అన్నాడు. నేను క్షేత్రజ్ఞుడై ఈ దేహాన్ని కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి వాడిగా అనుభవిస్తున్నాను.
1: దిస్ బాడీ ఈజ్ ఎ టెంపుల్. ఇఫ్ దేర్ ఇస్ నో గాడ్ ఇన్ సైడ్ దిస్ టెంపుల్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టెంపుల్?
0: క్షేత్రజ్ఞ చా విమాన్ విద్ధి చా, అది కూడా నువ్వు నేనేను అన్నాడు తిరిగి.
1: హి సెడ్ అగైన్ దట్ ఈవెన్ దిస్ టెంపుల్ ఈజ్ మై సెల్ఫ్, ఐఆమ్ దిస్ టెంపుల్.
0: కనుక టెంపులే లేకపోతే అక్కడ దేవుణ్ణే ప్రతిష్ట చేయరు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో టెంపుల్ యూ కెనాట్ ఎస్టాబ్లిష్ గాడ్.
0: దేవుడే లేకపోతే అది టెంపులే కాదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఎ టెంపుల్.
0: కాబట్టి దేవుడు టెంపుల్ రెండు కలిసి ఒక్కటేను అన్నాడు అక్కడ.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ బోత్ ద టెంపుల్ అండ్ గాడ్ ఆర్
0: క్షేత్రజ్ఞ చా విమాన్ విద్ధి. క్షేత్రజ్ఞుడు నేనే, క్షేత్రము నేనే.
1: I am the indwelling God, I am the temple.
0: ఈ విధమైనటువంటి సమభావాన్ని మనం అర్థం చేసుకుంటుంటే ఎంత ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మీనింగ్ ఆఫ్ ఆల్, హౌ
0: విన్నప్పుడు మాత్రమే హాయిగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హియరింగ్ యు ఫీల్.
0: ప్రాక్టికల్ లేకి వచ్చేటప్పటికే పరిగెత్తిపోతుంది పాపం.
1: ది మోమెంట్ యు వాంట్ టు ప్రాక్టీస్ యు ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు డూ.
0: కనుక ఒక్కొక్కటి మనం స్థిరం చేసుకుంటాం.
1: Sometimes we take a firm resolution.
0: Kaadu.
1: We make things steady in us sometimes.
0: Kaadu.
1: Steady
0: kaadu. Determination.
1: We take a strong determination sometimes.
0: Adi sthiramainatundi reethiga manam pettukovali.
1: We must have a firm determination.
0: Kaani aa determination man daggariki kanipinchatam ledhu.
1: But such firm determination cannot be seen in us.
0: Naakante goppa vaadu evaru, naa sadhanakante evaru ani tanlo taanu vaatrame కేవలం వర్ణించుకుంటాడు. కానీ ఆ గొప్పతనం ప్రాక్టికల్ లేక రావటం లేదు.
1: వన్ గోస్ ఆన్ డెల్యూడింగ్ వన్ సెల్ఫ్, హూ ఇస్ గ్రేటర్ దాన్ మీ ఇన్ సాధన, బట్ రియలీ దట్ గ్రేట్నెస్ ఇస్ నాట్ షోన్ ఇన్.
0: ఒకనాడు అరణ్యము లోపల జింకలన్నీ ఒక సమావేశం చేసుకున్నాయట.
1: అట్ ఎ పర్టికులర్ డే ద డియర్స్ అసెంబ్ల్డ్ ఇన్ ఎ ఫారెస్ట్
0: చేసుకుని అక్కడ ఒక విధమైనటువంటి ఒక తీర్మానం, ఆ యొక్క కాన్ఫరెన్స్ లో ఒక తీర్మానాన్ని నిర్ణయం చేసుకున్నాయి.
1: దే వాంటెడ్ టు పాస్ ఎ రెజల్యూషన్ ఇన్ దట్ కాన్ఫరెన్స్.
0: మనము కుక్కల కంటే అతి వేగంగా పరిగెత్తేవారము.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దెన్ డాగ్స్.
0: కుక్కల కంటే అతి ఎక్కువగా ఎగిరేటువంటి వారం.
1: వీ కెన్ జంప్ హైయర్ దెన్ ద డాగ్స్.
0: కుక్కల కంటే మన కాళ్ళు చాలా చిన్నవి.
1: అవర్ లెగ్స్ ఆర్
0: మన స్పీడ్ కుక్కలకు ఏమాత్రం కూడా రాదు.
1: అవర్ స్పీడ్ కెన్ నెవర్ బి అక్వైర్డ్ బై
0: మనము సాత్విక ఆహారులము.
1: వీ టేక్ ఆల్వేస్ సాత్విక్ ఫుడ్.
0: కుక్కలంతా కూడా రాజసిక ఆహారము.
1: డాగ్స్ టేక్ ఆల్వేస్ రాజసిక.
0: మనలో ఇంత ఉత్తమమైనటువంటి గుణములు, ఉత్తమమైనటువంటి స్వరూపాలు, ఉత్తమమైన శక్తులు ఉంటుంది, మనం కుక్కలకు ఎందుకు భయపడాలి?
1: వెన్ వీ హ్యావ్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్, సచ్ సేక్రెడ్ స్ట్రెంగ్, వై షుడ్ వీ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్
0: అని ఇక్కడ తీర్మానం చేసుకున్నాయి.
1: దే ఫాస్ట్ టుక్ ఎ స్ట్రాంగ్ రెజల్యూషన్.
0: అన్ని కూడా ఒప్పుకున్నాయి. అవును అవును అవును, దీన్నంతా మేము అంగీకరిస్తామని క్లాప్స్ వేశాయి.
1: All the deers cheered by clapping and said, yes, we agree.
0: కానీ ఈ మీటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడో అడవికి వచ్చింది కుక్క, గట్టిగా అరిచింది.
1: Even before this meeting came to a close, some dog of the forest began barking.
0: కానీ సమావేశంలో ఒక్క జింక లేదు.
1: The moment they heard this barking, there was no deer there. Everyone ran away.
0: అట్లే ఉంది మన సమావేశాలు.
1: This is how our assembly is formed.
0: మనమంతా ఇంకపైన ఈ యొక్క సాధన చెయ్యాలి, ఈ సాధన చెయ్యాలి అని అనేక రకాలుగా మనం అనుకుంటాం. కానీ ప్రాక్టికల్ లేక వచ్చేటప్పటికి పరిగెత్తిపోతుంది.
1: We'll take a strong resolution that hereafterwards we want to do this sadhana or that sadhana.
0: అలాంటి సాధనతో ప్రయోజనం లేదు.
1: No use having such sadhanas.
0: పట్టితే ఒక పట్టు పట్టాలి.
1: If you want to hold,
0: ఏమైనా కానీ ఆ మార్పు రాకుండా చూసుకోవాలి.
1: Come what may, we should not allow any change.
0: అది నిజమైనటువంటి యొక్క సాధన.
1: That is real sadhana.
0: అది ధీరహ అన్నారు.
1: That is the meaning of ధీరహ.
0: ధీరహ అతన్ని ఎన్ని విధములైన కూడా భగవంతుడు రక్షిస్తూ వస్తుంటాడు అని.
1: సచ్ ఎ కరేజియస్ పర్సన్ విల్ బి ప్రొటెక్టెడ్ బై గాడ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఎనీ.
0: భక్తి ప్రపత్తులే అతన్ని అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాయి.
1: హిస్ వెరీ డివోషన్ అండ్ సరెండర్ దెమ్సెల్వ్స్ ప్రొటెక్షన్.
0: క్షణమును కొను గడియారం పెండులు మాది అటు ఇటు తిరుగుతుంటుంటే ఇది ఏమాత్రం మనం సాధించలేము.
1: లైక్ ది పెండులం ఆఫ్ ఎ క్లాక్, ఇఫ్ యు గో ఆన్ స్వింగింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్,
0: ఎన్ని కష్టములైనా, ఎన్ని నష్టములైనా, ఎన్ని దుఃఖములైనా వెంటాడినప్పటికీ మనం ఒక స్థిరత్వాన్ని మనం సాధించాలి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్,
0: మన మాటను మనం తట్టించుకోవాలి.
1: వుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ది వర్డ్ దట్ వి ప్రామిస్.
0: ఆ యొక్క స్థిరమైనటువంటి భావంలో ఉండినప్పుడే మనం ఈ స్థిరమైనటువంటి తత్వాన్ని మనం పొందగలం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్టడీ అప్రోచ్ వీ కెన్ రీచ్.
0: ఇదంతా కూడా భౌతికమైనటువంటి గుణములకు సంబంధించింది కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి రిలేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ భౌతికమైన జీవితాన్ని మనం గడుపుతూ
1: while living the physical worldly life,
0: ఆధ్యాత్మిక భావాన్ని మనం అమర్చుకుంటూ,
1: we should fill ourselves with spiritual thoughts,
0: నిత్య జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
1: we should sanctify our day to day life.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: This I have been
0: hands in the society, head in the forest.
1: I've been telling in so many times this, hands in the society and head in the forest.
0: మనము సమాజంలో ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ మన తలంపులు అరణ్యంలో నిశ్చలంగా ఉండినట్టుగా ఉండాలి.
1: వాట్ ఎవర్ వర్క్ వీ మే అండర్టేక్ ఇన్ సొసైటీ, అవర్ హెడ్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ పీస్ అండ్ రెస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫారెస్ట్.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: దిస్ ఈజ్ రియల్ సాధన.
0: ఈ విధంగా ఉండినప్పుడే మన ప్రశాంతతిని మనం పొందగలం.
1: ఓన్లీ దెన్ వీ కెన్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ అస్.
0: ప్రతిబింబాలు ఎన్ని మారినప్పటికీ బింబం మారదు.
1: Let the reflections change.
0: ఆ బింబ స్వరూపుడే నీవు.
1: అండ్ యు ఆర్ దట్
0: అవిశ్వాసాన్ని మనం దృఢం చేసుకోవాలి.
1: యు హావ్ దట్ ఫర్మ్ ఫెయిత్ దట్ యు ఆర్ దట్ అన్చేంజింగ్.
0: నేను నేను నేను అనేటువంటి ఆత్మమే, ఆత్మనే, ఆత్మనే అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: When you say this I any number of times, this relates to ఆత్మ. This faith you should have.
0: దివ్య సత్వాన్ని,
1: this divine truth
0: గ్రహించి,
1: realize this,
0: వరించి,
1: love,
0: ధరించడానికే మనం సాధన గావించుకోవాలి.
1: టు సేవ్ యువర్ సెల్ఫ్ యూ మస్ట్ అండర్టేక్ ఆల్ టైప్స్ ఆఫ్ సాధన.
0: మనకు ఉండేటువంటి సర్వేంద్రియాలను కూడా నువ్వు సార్థకం చేసుకోవాలి.
1: హూ హావ్ టు శాంక్టిఫై ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: ఈ ఇంద్రియముల యొక్క సర్వకర్మలు కూడా నువ్వు భగవంతునికి ప్రీత్యార్థంగా మనం అర్పితం చేయాలి.
1: ఆల్ ది యాక్షన్ పర్ఫార్మ్ దోస్ త్రీ సెన్సెస్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: అది నిజమైన భజన.
1: దాట్ ఈస్ ది రియల్ భజన.
0: భా భవ్యమైన,
1: భా గ్రాండ్.
0: ఈ భవ్యమైన అంటే ఏమిటిది?
1: వాట్ ఈస్ దిస్ గ్రాండ్ వన్?
0: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము,
1: ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈస్ గ్రాండ్.
0: జా
1: దెన్ జా
0: జా పా
1: జా పా.
0: కాబట్టి భజన జపము రెండు కలిసి ఒక్కటే.
1: దేర్ ఫోర్ భజన అండ్ జపం దే ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: కనుక జపం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై జపం?
0: నిరంతరం కూడా స్మరించటము.
1: కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ జపం.
0: అనగా ఎట్టి జపము?
1: వాట్ టైప్ ఆఫ్ జపం?
0: ఏ పని చేస్తున్నప్పటికీ అప్రయత్నంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆడుతున్నాయో,
1: జస్ట్ యాస్ అవర్ బ్రీతింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్,
0: అదే విధంగానే సోహం సోహం సోహం నీవు ఏ ప్రయత్నము లేకపోయినా జరుగుతుండాలి. అదే నిజమైన సాధన.
1: విత్ సేమ్ స్పాంటేనిటీ దిస్ వర్డ్ సోహం ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ యూ వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్ వితౌట్ ఎఫర్ట్.
0: ప్రయత్నముతో చేసేటువంటి సాధనలు సాధనలు కాదు.
1: సాధన డన్ విత్ ఎఫర్ట్ ఈజ్ నాట్ రియల్ సాధన.
0: ప్రయత్నంగా రావాలి.
1: వితౌట్ ఎనీ ఎఫర్ట్ స్పాంటేనియస్లీ ఇది సాధన.
0: మానవుడు ఎట్టి ప్రయత్నం చేయకుండా కొన్ని పనులు జరుగుతూనే ఉంటున్నాయి.
1: వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ మ్యాన్ హాస్ బీన్.
0: ఎట్టి సంకల్పాలు లేకపోయినా ఆ యొక్క సాధన జరుగుతూనే ఉంటుంది. అది
1: వితౌట్ ఎనీ థాట్స్ సచ్ సాధన.
0: మన గుండె కొట్టుకోవడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం?
1: ఫర్ ఎగ్జాంపుల్ ది హార్ట్ బీట్స్, వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ డూయింగ్?
0: మన దేహంలో ఉన్నటువంటి యొక్క రక్తం సరఫరా కావడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం?
1: ఫర్ ది బ్లడ్ సర్క్యులేషన్, వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ మేకింగ్?
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం తీయడానికి జగడ వేస్తున్నా, నిద్రపోతున్నా, కూర్చున్నా, నడిచినా అవి సహజంగా జరిగిపోతున్నాయి.
1: వెదర్ యు ఆర్ క్వారలింగ్, స్లీపింగ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్,
0: ఈ ప్రయత్నాలతో లభించినటువంటి కాదే.
1: All these are done without any effort.
0: కనుకనే మన చింతన కూడాను అప్రయత్నంగా అది కూడా ఒక సహజం కావాలి.
1: Even this remembrance must become so natural and spontaneous.
0: అది ఏ సహజం?
1: That is real natural సహజం.
0: సహజం అనగా ప్రయత్నము కానటువంటి రీతితో జరిగేటువంటివి.
1: Anything that is natural, spontaneous, that is real.
0: కానీ కొన్ని అప్రయత్నంగా కూడా జరుగుతుంటాయి ప్రాక్టీస్ వల్ల.
1: On account of our practice, certain undesirable
0: కొన్ని అభ్యాసాలతో కూడా అవి సహజంగా జరిగిపోతుంటాయి.
1: On account of habits also.
0: అలాంటివి కాదు.
1: That is not natural.
0: బుద్ధిపూర్వకంగా జరగాలి.
1: Consciously should do it.
0: కొంతమంది నసిమేసుకునే వాళ్ళు ఉంటారు.
1: There are some people who use snuff.
0: వాడికి అప్రయత్నంగా అన్కాన్షియస్లో కూడా ఆ చేయి అక్కడ పోతూ ఉంటుంది.
1: Even when they are sleeping unconsciously, the hand goes to the nose for such people who use snuff.
0: కొంతమంది ఊరికి జపం చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటారు.
1: Some people go on doing
0: japa. ఇది అన్కాన్షియస్లో కూడా జరుగుతూనే ఉంటుంటాయి.
1: Even unconsciously, the movement of the hand
0: is జరిగేటువంటిది కాదు.
1: This is not real japa.
0: బుద్ధిపూర్వకంగా ఇది సహజమైన రీతిలో జరగాలి.
1: Consciously, this japa must be done.
0: ఇది అన్కాన్షియస్లో ఉండకూడదు.
1: It should not be unconscious.
0: సూపర్ కాన్షియస్ లో జరగాలి.
1: ఇట్ షుడ్ బి డన్ ఇన్ సూపర్ కాన్షియస్ స్టేట్.
0: అప్పుడే ఇది సహజమైనటువంటి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ ఇట్ న్యాచురల్.
0: అయితే ఆ స్టేజ్కి మనం రాగలమా అని సందేహించినక్కర్లేదు.
1: డోంట్ డౌట్ వెదర్ వీ కెన్ రీచ్ దట్.
0: నిజముగా ఆ పట్టుదలనే మీరు పట్టితే తప్పక సాధించవచ్చు.
1: ఇఫ్ ఓన్లీ యూ హావ్ దట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ యూ కెన్ రీచ్ ఇట్.
0: తప్పక.
1: Most definitely.
0: దీనికి ఎట్టి సందేహము లేదు.
1: Don't entertain any doubt.
0: కానీ మనం సరైనటువంటి పట్టును పట్టడం లేదు.
1: But we are not really having that.
0: లౌకిక విషయాలకు కావలసినంత పట్టుదల పడుతున్నాం.
1: We have so much of determination for worldly things.
0: లక్షలమైన అంతరిక్షయానం చేయాలంటే కావలసినంత సాధన చేస్తున్నాం.
1: To go into the space, lakhs of miles we are making.
0: కానీ half inches లో జరగాలి.
1: It should be done in super conscious state.
0: అప్పుడే ఇది సహజమైనటువంటి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ ఇట్ న్యాచురల్.
0: అయితే ఆ స్థితికి మనం రాగలమా అని సందేహించినక్కర్లేదు.
1: డోంట్ డౌట్ వెదర్

0: సాధన.
1: దిస్ ఈజ్ రియల్ సాధన.
0: ఎన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎర్నింగ్ ఎనీథింగ్?
0: ఎంత తెలివి చేయడం నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎనీ ఇంటెలిజెన్స్?
0: ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎనీ అమౌంట్ ఆఫ్ లెర్నింగ్?
0: ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి.
1: ఆల్ దీస్ ఆర్ వరల్డ్లీ థింగ్స్.
0: లోకములో సుఖశాంతిని అందించగలవు.
1: వరల్డ్ ఆల్సో గివ్స్ యూ జాయ్.
0: ఆత్మశాంతిని అందించలేవు.
1: బట్ దే కెన్ నెవర్ గివ్ యూ
0: ఆత్మశాంతి. ఒక దైవం చేతనే మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ దట్ పీస్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: కనుక ఈనాడు నూతన సంవత్సరం అనుకుంటే, సంవత్సరం అనేటువంటిది నూతన కాలమే.
1: వెన్ యూ సే దిస్ ఈస్ ఎ న్యూ ఇయర్ డే, ఇట్ మీన్స్ దట్ ఈస్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ న్యూనెస్.
0: కనుక ఇది కేవలం దైవ స్వరూపమే.
1: Basically, this is the very form of
0: samvatsaraha anaga daivamu ane artham.
1: The word samvatsaraha here refers to God.
0: Kalamu anaga daivam ane artham.
1: Time again means God.
0: Kalukane kalaya namaha, kalakalaya namaha, kaladapramanaya namaha, kalatitaya namaha, kalaswarupaya namaha, kalanimitaya namaha, anta kalami.
1: That is why the God has been described as the one who is the very embodiment of
0: kala. మీరు పవిత్రం చేసేటువంటి కర్మలు ఆచరించండి.
1: అండర్టేక్ సచ్ యాక్షన్స్ విచ్ కెన్ శాంక్టిఫై యువర్ టైమ్.
0: ఎవరిని సాధ్యమైనంత వరకు బాధించకుండా చూడు.
1: డు నాట్ హర్ట్ ఎనీవన్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్.
0: ఏది చేసినా ఆ యొక్క ఫలితం మనమే అనుభవిస్తాం.
1: వాట్ ఎవర్ యు డు, యు హావ్ టు రీప్ ది ఫ్రూట్స్.
0: ఏదైనా కోపమో తాపమో ఈర్ష్యనో అసూయో డమ్మమో వచ్చినప్పుడు భగవత్ చింతన చేస్తూ రండి.
1: వెన్ ఎవర్ యు ఆర్ హాంటెడ్ బై యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ సచ్ అదర్ నెగటివ్ ఫీలింగ్స్, రిపీట్ ది నేమ్ ఆఫ్ గాడ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: పని లేక దినమంతా పరుతో మాట్లాడి ఇది సాధనని ఎంచినారా?
1: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి థ్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? Do you think so?
0: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత ముక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
1: Caring for food, filling the belly, eating thrice a day, do you think that it is spiritual practice?
0: Thrice a day.
1: Do you think it is spiritual practice?
0: Pagalu, kali, leka, ratriyandu neevu ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధనని ఎంచినారా?
1: As you are restless in the day, while you sleep at night, breathing full well, do you consider it as spiritual practice?
0: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర ఎందు ఇది సాధన అని ఎంచినారా?
1: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
0: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
1: Is this for this purpose God created you?
0: కాలమంతయు వెతగాను కలిపవచ్చు.
1: You can spend any length of time.
0: ఇది సాధన కాదు.
1: This is not spiritual practice.
0: కాలమంతా ఈ ఊరక గడపలేలా?
1: Why should you waste your time?
0: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా?
1: At least now onwards, know God, understand Him.
0: ఇది సాధన ఎంచు నీవు ఎంచాలయ్యా.
1: Consider this as the spiritual practice, sadhana.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్?
0: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
1: In fact, there's no fraction, no element of power or shakti there.
0: Kindu chuchinanu ekkada chuchinanu kinda meeda chuttu kudanu otti gali matram unnadi.
1: You will find this air above, below, around.
0: Dinni daivam ani cheptu vacharu.
1: This is called viewed as divine.
0: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
1: They were arguing that God is present in all beings.
0: Everywhere. కాని ఎవరు చూసిన వారు లేరు.
1: But none have seen God.
0: పురుషుడనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
1: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవశక్తి.
1: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఈజ్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
0: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
0: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
1: The divinity shines in every being, in every creature.
0: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు.
1: Not only among human beings.
0: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: The divinity shines in all living creatures, in all living beings.
0: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్చాంతంగా ఉండాలి.
1: However, the heart has got to be pure and peaceful.
0: అందుకోసమే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
1: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
0: హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: The moment heart turns sacred, you'll be able to visualize God.
0: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: In fact, God is not there in the process of meditation.
0: భగవంతుడు క్రిమికీటి కాదు, ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
0: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
1: If you put a question, where is God? There is God in you.
0: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
1: To get this answer that God is in you, you meditate.
0: కానీ నారదుడు చెప్పాడు,

0: అచ్యనం దాస్యం స్నేహం ఆత్మనివేదనం అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రానటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయడానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: దే ఓన్లీ హెల్ప్ యూ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సో హ్యాస్ టు అచీవ్ ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్ టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఫాలోయింగ్
0: దేశంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సో హ్యాస్ టు అచీవ్ ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
0: అప్పుడే మీకు

0: You should make every attempt to attain the purity of your heart.
1: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
0: Then only God will manifest.
1: కంసుడు ఏ సాధన చేశాడు?
0: Kamsa, what spiritual practice he has undertaken.
1: నిరంతరము కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
0: He went on accusing Krishna continuously.
1: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
0: And God has given his manifestation to such Kamsa.
1: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
0: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
1: ఈ యొక్క ఉపాసనల వల్ల, సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
0: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
1: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
0: You think God has appeared to many people.
1: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
0: But it's not possible for anybody to see God without purity of heart.
1: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
0: In order to see God, one should have purity of their heart.
1: కనుక మనం హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
0: Therefore, we undertake, follow so many spiritual practices to make our hearts sacred.
1: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
0: We pray to God so that our hearts would be sacred.
1: కానీ ప్రార్థించినటువంటి వారికి దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
0: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
1: Kanuka meeru hrudayane pavitram gavinchukune nimittamai parishuddham gavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
0: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
1: Ee hrudayam pavitramaina tacharame మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
0: ద మూమెంట్ హార్ట్ ఈజ్ సీక్రెట్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఒక ధ్యాన రూమంలో ద్వారా కూర్చుంటే కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సిట్ ఫర్ మెడిటేషన్.
1: సర్వత్రా చూడాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ అండ్ సీ హిమ్ ఎవ్రీవేర్.
1: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ ఇన్ యూ.
1: నీ చుట్టూ ఉన్నాడు.
0: ఈజ్ అరౌండ్ యూ.
1: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధనలు చేయాలా.
0: టు సీ సచ్ గాడ్ యూ ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
1: కానీ మిమ్మల్ని మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
0: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
1: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
1: భగవంతుణ్ణి మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నా యందు నీ యందు సర్వుల యందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
1: కానీ ఇట్టి ధ్యానం ఎవరు కూడా చేయించబడలేదు.
0: నో వన్ ఈజ్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
1: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
0: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantuni chudalanukunnappudu kevalamu atma shuddhi kavali parishuddhi kavali chittam.
0: Therefore, in order to see God, the heart should be pure.
1: Tandriga kanipistuntadu.
0: God appears in the form of mother.
1: Idigo daivam ee reethiga nakuddu సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
0: అండ్ వీ ఫీల్ దట్ గాడ్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్
1: తండ్రి,
0: అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్.
1: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
0: అండ్ నాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్ అషేమ్డ్ ఆఫ్.
1: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మీయ కరెక్ట్.

0: నేను ఆత్మను కాని నేను నీ తండ్రిని కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self, Atma, is present everywhere. He is verily the very same here, Atma and not the Father.
0: Kani marriage jarpitaru. Marriage.
1: But we also find the system of marriage.
0: Kani vachinatundi ame na bharya antadu.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
1: He says, I am not your wife.
0: Nenu atma swarupunni.
1: I am the very personification of Atma.
0: Aa dehamlo ninnu chuttaalkani vachanu.
1: I have taken upon this vesture the body to see you.
0: Kanuka nenu nee bharyani kaadu.
1: I am not your wife.
0: Chinna pillavaadu vastadu.
1: A tiny tot child comes close to you.
0: Kani naa kumara ani aavini muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్,
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: అండ్ ఇట్ సేస్, మదర్ ఐఎమ్ నాట్ యువర్ సన్,
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: ఐఎమ్ ఇన్ యువర్ వూంబ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ is between the spirit and Atma, the self itself.
0: Jeeva Brahmaniki aikyame nijamainatuvanti atma sakshatkaram.
1: So the manifestation of the divinity means the combination of the unity of the individual self.
0: Evvarni chusinappatikini atanu devude devude devude,
1: and he is God, verily God only.
0: Atti gaade lekapothe meeru manushulu ee reetiga tayaravutaru.
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said before the descent that I would certainly come and appear to everybody. He made a promise.
0: కనుక నేను అందరి ఎందుకు ఉండేటువంటి ప్రతిబింబమే కానీ నేను ఈ సంబంధ బాంధవ్యముల నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. The meaning of Krishna is Atma itself.
0: Krishna na Krishna.
1: Krishna is so close to me, is dear to me.
0: Kanuka ikkada andari endu kanipinchetundi naa yokka aatmane kaani marokati kaadu ani nirnayam chesukuntaru.
1: They have decided that whatever they have seen all around is only Atma, Krishna himself.
0: Kanuka itti sakshatkaram vaadaku jaragadaniki kaaranam idiye.
1: This is the reason why they could have the manifestation of Krishna all the time.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యూ కన్సిడర్ ది సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, it is just a physical plane of understanding.
0: Kanuka jagatlo manu chusetunta idi gruhamu, idi pendalu, idi konchu pedda bhavanamu, chinna bhavanamu, ee vidhanga bhavanamu yokka roopamunu chusi adi vi bhamistunnaru.
1: In this world we are deluded by the name and form. We claim this as a house, the other one is a pendal, and the other one is a huge mansion.
0: Pendalu evaru kattaledu, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: మారుడు నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్ యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: In the whole world they have demonstrated the relationship they had with God. Some called him as brother, some called him as uncle. They had that intimate association and relationship.
0: నాకు గోచరమయ్యేది నిమిషం కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.
1: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవ స్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్తంతా కూడాను బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కాని దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: However, the divinity is experienced at the individual level self also.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: Therefore, the cosmic self is experienced as the individual self.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
1: Therefore, all that you see with a name and form is artificial and attribution.
0: అందుకోసమనే రామకృష్ణ పరమహంసకు కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్, రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
0: ఈ ఫార్మ్ అంతా కూడాను కేవలం మా కల్పితమే కాని ఈ కాదు.
1: The forms are superimpositions, but not the reality. It is only the Atma God.
0: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మతములు ఏమాత్రము నీకు గోచరం కాదు.
1: Therefore, in order to see God, it is only the nature of the self, Atma, which is essential and no other thing. Whosoever you come across, consider him as God.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞుడు అని ఈ రకంగా మనం భావిస్తూ ఉంటుంటాం.
1: We consider one as the farmer, one as a businessman. We identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ ఈజ్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ యాస్ గాడ్.
0: అతన్ని గౌరవించి,
1: వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్,
0: అతనికి సంతోష పెట్టాలి.
1: అండ్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పనివచ్చి మీకు కనిపించి మీకు అన్ని విధాలు సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere, but however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: Kanuka meeru neti nundi daivam ekkada chusinaru unnadu, evarini chusina varilo daivam unnadu aneetvanti oka satyanni meeru gurtinchinappude gopikalaga kanipinchestuga meeku kudanu akkade kanipistadu.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetundi aime,
1: one sister of Radha,
0: Chandrika ari, Chandrika,
1: Chandrika
0: aame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi,
1: and she appeared to Radha in all forms.
0: Sister lokam raavagane ana talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: అప్పుడు రాధా చెప్పేటువంటిది చంద్రిక.
1: Then Chandrika said,
0: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
1: Sister, you have come here to deceive me.
0: You are not now sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: కృష్ణని ఈ రూపంగా వచ్చి తను మాయ చేసి ఇందులో మాయలో ఉంచుతున్నాడు.
1: కృష్ణ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ ఈస్ డిల్యూడింగ్ మీ.
0: కనుక నిన్ను నేను నమ్మను, వెళ్ళు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యూ, బెటర్ యూ రిటర్న్.
0: ఒకనాడు
1: వన్ డే
0: భర్తను మార్చితే భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చింది. భర్తను
1: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ It is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
0: Chuchindi.
1: She watched him.
0: Idi evaru na Chandrika bhatta.
1: Who is he? He is the husband of Chandrika.
0: Kani itanu na bhatta kadu.
1: He is not my husband.
0: Ani cheppi atanto anandanga maatladutundadi.
1: And she was conversing with him happily.
0: Appudu ayana రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్డ్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్ చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాస్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి
1: దిస్ ఈస్ రియలైజ్
0: కృష్ణ, ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: షీ కన్సిడర్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాస్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: అండ్ హీ సేస్, ఐఎమ్ యువర్ హస్బెండ్.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: బట్ నాట్ ద చంద్రిక
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్ హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
0: అందు ఇందు ఇందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: I am present everywhere.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: And there are no parents separate for anybody.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: And I am here the very form.
0: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
1: And you are this moha, the illusion, and Krishna is divine.
0: అంటే ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ ప్రెసెంట్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ప్రతి ఒక్కరు కూడా మానవుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్స్.
0: భగవంతుణ్ణి చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
1: వీ నీడ్ ఎ డెఫినెట్ పాత్ టు రీచ్ గాడ్.
0: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు కూడా నేను కనిపిస్తున్నాను.
1: Therefore, I have taken this form and I am seen in all forms
0: around. Therefore,
1: only two exist, the individual and the universal. All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: Kanuka nenu oka cosmic power.
1: Therefore I am cosmic power.
0: Ante kani nenu oka jeevudini kani nenu oka manavudu kani nenu oka bhoomulu kani nenu oka satram kani kaadu.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: Ee vidhanga chepte kani vaaru daanini అంగీకరించరు.
1: దిస్ ఈస్ ది వే హౌ ఇట్ థింగ్స్ వర్ రివీల్డ్ అండ్ దే యాక్సెప్టెడ్.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారి తెలియదు.
1: దిస్ ట్రూత్ ఈస్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై గోపికాస్ అండ్ రాధా అలోన్.
0: వీరందరినీ నేనే కల్పించిన వాడును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ మేడ్ యూ ఆల్.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేపడితే అందరు కూడా మనకు చిక్కుతారు.
1: వెన్ వన్స్ యూ అటైన్ డివినిటీ, వెన్ వన్స్ యూ ప్లీజ్ గాడ్, all the rest will be pleased.
0: Kanuka manam bhagavantuni santosha pette nimittamai inni rakamaina tuntu yokka సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore, we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
1: At one time you go to Mathura and see.
0: ద్వారకు వెళ్ళి చూడండి.
1: Go to Dwaraka and see.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: All of them appear like gopikas.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడి.
1: When you go and see, you will suddenly understand their gopikas. Then you will be surprised to know where Krishna is.
0: Kaluka, Krishna ekkada unnadu? Krishna ekkado enado Dwarakalo velladu.
1: Where is Krishna? He has left for Dwaraka long ago.
0: Kani dalini chusi prajalu inni vidhulainatlugaanu bhavistu vacharu Krishnundi.
1: People have been having their own apprehensions about Krishna this way.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్.
0: కానీ దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడు జీవుడిగానే భావిస్తారు.
1: దోస్ దట్ అండర్స్టాండ్ ది హ్యూమన్ దే కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఓన్లీ ఇఫ్ దే డోంట్ నో ద డివినిటీ.
0: ఇండివిజువల్ అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ యూ.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: అండ్ యూ థింక్ భగవాన్ ఇస్ భగవాన్ గాడ్.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడే.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: We are all the children of God.
0: భగవంతుని స్వరూపములే.
1: We are all the very form of God.
0: అది భావించండి, తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
1: When once you entertain the thought that you are divine, you will certainly see God.
0: దీన్ని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి అని పెట్టారు.
1: Basing on this it is said, as is the feeling, so is the experience.
0: కనుక మీరు భగవంతునిగా భావిస్తే మీకు భగవంతునిగానే చిక్కుతాడు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: As we do not understand the divinity in depth, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child.
0: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం ఏమనగా వచ్చేసేస్తున్నారు.
1: We establish relationships basing on the form.
0: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
1: God said in the beginning itself is Parabrahman.
0: కనుక ఇటు సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగా మనం తీసుకుంటే చాలా మోసం.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: కట్టగలబడికి చంద్రికను లేదు.
1: Ultimately there is no Chandrika either.
0: Chandrika bhatta asare ledu.
1: The husband of Chandrika was also not there.
0: Kevalamu ee Radha bhavichya nimittamai aa husband nu kevalamu Chandrika husband ani cheptu vachindi.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalanu evvarini kodanu e vidhanga kodanu taanu touch cheyaledu.
1: Therefore he has not touched any gopika.
0: వారందరూ కూడాను పరకాయ స్వరూపులు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ దే హ్యావ్ దట్ పరకాయ దట్ బియాండ్ ద బాడీ.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: దేర్ ఆర్ నన్ అదర్ దాన్ గాడ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ ఇంటర్ప్రిట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ ఒకటి ఒకటే.
1: బట్ వన్ ఈజ్ వన్.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: బట్ వెన్ యూ యాడ్ త్రీ యూ సే ఫోర్.
0: ఈ ఫోర్ ఎట్టయిపోయింది?
1: How do you get this four?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: When once you add three, it totals to four.
0: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ
1: like this we are go on adding.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేటువంటిది కాదు.
1: It is not the one to be added.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: Say God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self, then why is it that we die?
0: అయితే ఆత్మిక సెన్స్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మకి చెప్పలేదు వీలు.
1: సిన్స్ వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: Therefore, the one who has recognized, totally understood, God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: There is no difference whatsoever between the individual self and the cosmic self.
0: నేను నీవే నీవు నేను.
1: And you, and you are I.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకని.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్,
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది డిక్లరేషన్,
0: ఇది వేదవాక్యము.
1: This is the Vedic dictum.
0: Tat tvam asi.
1: Tat tvam asi.
0: Aya adi nenu.
1: I am that.
0: Prajnanam brahma.
1: Prajnanam brahma.
0: Ee prajnanam evaru?
1: Who is this prajnana?
0: Atane God.
1: And that very prajnana is divine.
0: Kani tat tvam asi.
1: But yet it is said tat tvam asi.
0: Inte kaakunda bhagavantudu అన్ని రకములైన కనిపిస్తాడు.
1: హౌఎవర్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
0: కానీ పరుల వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
0: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: సో వెన్ వన్స్ ఐ సే యూఆర్ మైన్, ఇట్ మీన్స్ యూఆర్ అటాచ్డ్ టు హిమ్, హీఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: కానీ గుర్తించినంత మాత్రమే వారికి సాక్షాత్కరిస్తాడు.
1: ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డూ నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్, దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలా?
1: టు మేక్ వన్ ఇంటూ హండ్రెడ్, వాట్
0: షుడ్ యు డు? రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హండ్రెడ్ టోటల్ థౌసండ్ లైక్ దాట్, యూ షుడ్ మల్టిప్లై టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ లైక్.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ,
1: దే విల్ బి యాడెడ్ ఆన్ అండ్ ఆన్,
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: బట్ దే డోంట్ మిక్స్ విత్ ఇట్.
0: కనుక మనం కోరవలసింది ఒక్కటే.
1: వాట్ వీ డిజైర్ షుడ్ డిజైర్ ఇస్ ఓన్లీ,
0: దైవం ఒక్కడే,
1: గాడ్ ఇస్ వన్.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరికి భేదం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ, దే ఆర్ నాట్ సపరేట్.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వంకు దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సపరేషన్, సపరేట్నెస్, యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు. కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా భగవంతుడు వేరే లేడు.
1: యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, you will certainly understand God is not separate from you.
0: Kaluka ee bheda bhavamulanni kuda nu onlo puttineme kaani bhagavantunlo puttiredu.
1: Therefore the dual feelings are in you and not in God.
0: Kaani bhagavantudu veruga ledu,
1: God is not separate from you.
0: God neelone unnadu,
1: God is in you.
0: Nive God,
1: you are God.
0: Atle lekapothe vedamulanta kuda nu tattvam asi ani enduku cheptayi?
1: Why should Veda declare this way, tattvam asi?
0: Ekam eva advitiyam brahma ani enduku parugutundi?
1: Why should Veda declare ekam eva advitiyam brahma?
0: Nenu okade okadu.
1: I am only one.
0: Rendu kaadu.
1: Not two.
0: Ekam eva advitiyam annadu.
1: Only one without the second.
0: Rendu kaadu kanipichedi.
1: Not two that you see.
0: Iddaru okate.
1: Both are one in fact, unity.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమేణా సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ ఈజ్ మేడ్ అపారెంట్ కాగ్నిజబుల్ టు సీకర్స్.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: సీత, యూ స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: ఆమె చెప్పింది, నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ డే.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ విత్ సీత ఓన్లీ.
0: సీత, రావణుడు ఇద్దరు కూడా ఒక్కటే.
1: సీత, రావణ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ రావణుడికి ఒక విధమైనటువంటి పిచ్చి పట్టించే నిమిత్తం.
1: బికాస్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఆఫ్ రావణ,
0: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము,
1: ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ మ్యాడ్,
0: ఆ విధంగా పరికరాలు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను సపరేట్ గా లేడు.
1: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణుడు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్. ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు, ఇతను వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యూఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్ గాడ్.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
0: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
1: హౌ మెనీ యూ యాడ్ టు 1 ఇన్ ఆర్డర్ టు మేక్ 10?
0: 10 ఒకటి చేస్తే 10 అవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ 1 1 10 లైక్ దాట్ యూ విల్ గెట్ ద నంబర్.
0: ఒకటే మీరు పెట్టుకోండి, 10 ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ 1, హౌ కెన్ యూ మేక్ ఇట్ 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ యూ విల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10.
0: కానీ 10 కానే కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ నాట్ ద రియాలిటీ.
0: 10 కి నైపతే ఏకం సత్ విప్రా బహుదా వందంతి. సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు బుద్ధంగా పెట్టుకో.
1: దేర్ఫోర్ బీ విత్ దట్ వన్.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని 10 అవుతాయి.
1: యూ కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి ఏమాత్రం విలువ లేదు.
1: ఏ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఈజ్ ఓన్లీ వన్.
0: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైనటువంటి డ్యూయలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపరమెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను ఒకటే, అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యూయల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా, సాయిబాబా, సాయిబాబా, అన్ని సాయిబాబాది.
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో టోటల్ చేసుకోకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ యూ విల్ నో ద ట్రూత్.
0: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
1: దేర్ ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది అది.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడా అసత్యములే.
1: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ద డివోటీస్ టు బి.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంక్వైర్ ట్రూత్ అండ్ నో ద ట్రూత్.
0: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
1: వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ నోన్ దెర్ విల్ బి నో డౌట్స్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
1: దేర్ ఫోర్ నో ద ట్రూత్.
0: అందుకోసమే ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారములు అన్ని కూడా లోకానికే కాని మీకు కాదు.
1: ద ఇలేషన్ హ్యూమిలియేషన్ జుబిలేషన్ ప్రైజ్ బ్లేమ్ రిలేట్ టు ద వరల్డ్.
0: దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా మనం కల్పించుకున్నటువంటి పదములే.
1: అండ్ ద ప్రైజెస్ ఇన్ ద బ్లేమ్స్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, నథింగ్ ఒరిజినల్.
0: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
1: Today one may be enemy.
0: మరి రేపటికి మీరు ఇద్దరు స్నేహితుడిగా కావచ్చు.
1: అండ్ టుమారో హీ మే బి యువర్ ఫ్రెండ్.
0: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండేటువంటి ఫ్రెండ్సే కానీ దూరమైన వారు కాదు.
1: Therefore you are all one. You are not separate. You are not different.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: You have been praying to God with all the depth, profundity of love.
0: కనుక అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకోండి.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్ట్.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
0: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
0: డౌట్స్ అంటే అది డ్యూయలిజం చేసినటువంటిది.
1: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ డ్యూయాలిటీ.
0: అతను నేను అది రెండుగా వచ్చేసింది, అది డ్యుయలిజం.
1: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యుయాలిటీ, హీ అండ్ ఐ, డ్యుయలిజం.
0: హీ అండ్ ఐ రెండు లేనే.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నథింగ్ లైక్ టూ, హీ అండ్ ఐ.
0: ఆల్ ఐ ఐ ఐ ఐ.
1: ఎవ్రీథింగ్ ఇస్ దిస్ ఐనెస్ ఓన్లీ, ఐ ఐ ఐ అలోన్.
0: అటువంటి భావాన్ని, ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: అండ్ వీ షుడ్ గో విత్ దిస్ నాన్ డ్యుయల్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వన్నెస్ అరైజెస్, అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్, ఓన్లీ వన్, నాట్ టూ. ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
0: ఎన్ని గంటలున్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: దర్ ఆర్ 12 అవర్స్.
0: 12 కానీ 12 లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో 12.
0: ఒకే గంట,
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: ఆఫ్టర్ 1 hour ఇట్ ఇస్ 2 o'clock.
0: ఇది దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలే రావు.
1: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్ యూ కమ్ అక్రాస్ అనదర్ వన్.
0: రెండవది ఉన్నది అని నీవు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ ఎ సెకండ్ వన్.
0: ప్రపంచ బ్రతుకులు బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వస్తుంది.
1: హౌఎవర్ ఫర్ అవర్ లివింగ్ యు మే నీడ్ ద డ్యువలిజం ద సెకండ్.
0: కనుక రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ద సెకండ్.
0: నేను అప్పుడప్పుడు అంటున్నాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్ టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
1: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
0: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
0: అయితే 24 గంటలు ఉన్నాయా?
1: Do you find 24 hours like that?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? డే అండ్ నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: హౌ డూ యూ నో దాట్ 24 hours? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you
0: find? గడియారంలో కనిపించేటువంటి 1 to 12 వరకు.
1: You find there on the clock only 1 to 12.
0: కాబట్టి 12 hours అని చెప్పింది.
1: Therefore say 12 hours.
0: 24 hours అని చెప్పకూడదు.
1: You cannot say 20 to 24 hours.
0: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
1: But railway people call it 24 hours.
0: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయ్యింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్ ఏకత్వాన్ని మీరు భావించుకుని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: Therefore, we should go by this oneness and understand it everywhere in every aspect.
0: దైవం ఒకడే.
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది.
1: When once you say God is one, you cannot consider that God, another God. You cannot observe any kind of differences.
0: మనం డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is a primordial important principle.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వం ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
1: ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్, యూ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు రెండు అని మీరు మాతో వాదించకండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువలిజం వన్నెస్, బెటర్ యూ గివ్ ఇట్ అప్ బట్ నెవర్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ డ్యూవల్ ఆర్ టూ.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కానీ ఏకమే కానీ dual కాదు.
1: God is non-dual, one. He is never dual, two.
0: కానీ నేను ఒకడే, ఒకడే, ఒకడే, ఒకడే.
1: I am one and one and one alone.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: And you are the only one born.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారా?
1: But here we say there are two factors here.
0: నేను ఒకడే.
1: I am one.
0: ఒకటే ఒకటి నేను.
1: I am only one.
0: రెండు కాదు.
1: Not two.
0: అది దాన్ని వాదిస్తూ పోవాలి.
1: And you should argue with firm faith like that.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటిది తప్పక అర్థమవుతుంది.
1: Then only you will certainly understand this oneness non-dualism.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: This oneness is the principle of life, jivatva.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: Therefore you should develop this oneness, ఏకత్వా, more and more.
0: ఏమిటి ఇది?
1: What is this?
0: Pula bunch.
1: Bunch of flowers.
0: Kani, na uddesham entante idi oke pushpam.
1: But according to Swami, it is only single flower.
0: One flower.
1: Only one flower.
0: ఈ వన్ ఫ్లవరే అన్నిటి ఎందుకు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇన్ టు ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: వెన్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్ పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఇస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి, కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇట్ని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ పర్సన్ వీ కాల్ జస్ట్ ఇస్ వన్ హ్యూమన్ బీయింగ్.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
1: వెన్ మెనీ జాయిన్ దేర్ వీ కాల్ ఇట్ ఎ గ్రూప్.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక వరకును ఎంత భేదం ఉంటుంది?
1: వాట్ ఎ డిఫరెన్స్ ఈస్ దేర్ బిట్వీన్ ద సింగిల్ పర్సన్ అండ్ ఎ గ్రూప్?
0: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
1: ఇన్ ఎ గ్రూప్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: ఎవరన్నా నీవు నావాడు అని చెప్పి చెప్పగలవు?
1: Whom you can claim as your own?
0: Any kadu.
1: You cannot accept any.
0: Anni naave antunte nenu kadu povunnatta.
1: When you say all are mine, you may find the other one denying that statement.
0: Kaluka nee ekatvanni nee chuppukovali gani anekatvanni meer chuppukovali.
1: Therefore we should go by this oneness, not by multiplicity or plurality.
0: Anekatvanni chuptunnaru chestunnaru anubhavistunnaru.
1: But we go by this diversity, we demonstrate it, we experience it.
0: Kaluga ekatvamainatundi chupalekudu okate undali.
1: Oneness need not be shown because only one that exists.
0: Kani memu memu memu ani oka group ga chupukodu.
1: But we should never go by plurality diversity as we the group.
0: Kani aa group ante emti vidividiga bhavisukuntunnara.
1: We consider the group with people who are separate. It's a mistake to think so.
0: Separate ga chupukovali kodadu.
1: You should never have this view of separate.
0: Pandavulanta evaru?
1: Who are they?
0: Okka pandavulanta kudanu kevalam oka kunti devi putrudi.
1: All the pandavas are the sons of kunti devi.
0: Okay mother.
1: Only one mother.
0: Kani five mandi kumarulu.
1: But you find five sons pandavas.
0: Kani five akkada untunte nee okade ani cheppagalavu?
1: There five sons, how do you say they are one?
0: Karuka prapanchaniki telipukune nimittamai oka vidhamaina numbers cheptu untaru poyam kani prapanchamto manaku avasaram ledu.
1: For worldly purpose we may represent by numerical value, but yet we are one only.
0: Aa vidhanga nivu cheptu avali.
1: That's how you should declare.
0: Mem andaru cheri ee pani chesamatunte andanni arrest chestaru.
1: If you say all of us together have done this job, you will all be arrested.
0: నేను ఒకడే.
1: I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
1: If that person is caught, yes, I am also the same person.
0: కాబట్టి ఈ పది మంది కూడా నేనేను.
1: So all the 10 are in reality are one.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
1: When we start feeling so, explaining everybody, the whole world.
0: ఈనాడు మీకు అది అర్థం కాదు కానీ.
1: Today you may not understand well.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: When once you recognize this oneness, it will be very well clearly understood.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదట మనం చేసుకోవాలి.
1: Therefore to understand clearly, we should establish ourselves in that oneness.
0: కనుక మొట్టమొదట ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
1: Therefore we should strengthen every aspect.
0: Truth is one.
1: Truth is one.
0: Rendu kaadu.
1: Not two.
0: ట్రూత్ అంటే ఏమి?
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇంటూ కర్చీఫ్, వీ థింక్ ఇట్స్ మెనీ.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
0: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి, కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్, ప్లెంటీ, బట్ ద క్లాత్ ఈజ్ వన్.
0: కనుక అట్టి దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వై.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి, కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ oneness only.
0: Anekatvamlo unnatundi ekatvame satyam.
1: We should understand the truth of unity and diversity.
0: Okay, unity manam kavali.
1: This unity is very necessary.
0: Ee naadu pillalandaru veri veriga kalpistunnaru.
1: And we find so many students separate from each other.
0: Kaani all are one.
1: But all are one.
0: Ee college lo satunnaru.
1: Where are you studying?
0: Satsai Baba college lo satunnaru.
1: Say that we are studying in Satsai Baba's college.
0: Kani pillalanta veri veri ga kalipistunnaru, kani andaru okate.
1: Though we find many students, in fact they are one, studying in the same college.
0: Ee vidhanga ekatvanni pochukodaniki meeru tagina prayatnam cheyali.
1: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Raya, Krishna Jai.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పటికి అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి?
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెంపరీ ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి వదులుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs, but yet he is happy right from the morning till this day. Throughout the day, he is extremely happy.
0: ఇట్టి ఆనందము ఎవరికైనా చిక్కుతుందా?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద ప్లే బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్.
0: కానీ నాకు ఆ భేదం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్స్ ఎస్ సచ్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the fourth day of Dasara, on the 9th of October 2005.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow, the 2nd of September, is the 54th anniversary of the Shri Satya Sai Central Trust. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program interspersed with short speeches titled Seva Madhuram will be offered by the staff members of the Shri Satya Sai Central Trust at the Divine Lotus Feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Tomorrow is the second day of the pilgrimage by the devotees from Malaysia belonging to the Zone 5 of the Shri Satya Sai Global Council. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the evening program will commence, comprising talk by Ms. Sunita Samudram, Zone 5 Education Coordinator and Vice President of Malaysian Education, followed by a drama presentation titled Eternal Fragrance of Bhakti, offered by the Shri Satya Sai Educare Children. We will then have graduates' appreciation message, followed by graduation ceremony of Batch 2025. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asisalato. Repati Roju, September 2nd Tedi, Shri Satya Sai Central Trust Yokka 54వ వార్షికోత్సవం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సిబ్బంది స్వామివారి దివ్య శ్రీ చరణాల చెంత సేవా మధురం పేరిట క్లుప్త ప్రసంగాలతో కూడిన భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 5 చెందిన మలేషియా దేశం నుండి వచ్చిన భక్తుల యాత్రలో రేపటి 2వ రోజున సాయి కులవంత్ సభా మండపంలో సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు జోన్ 5 ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ మరియు మలేషియన్ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ సునీతా సముద్రం గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్ చిన్నారులు ఎటర్నల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ భక్తి పేరిట నాటికను సమర్పిస్తారు. తదుపరి 2025 సంవత్సర బ్యాచ్ పట్టభద్రులకు అభినందన సందేశం మరియు స్నాతకోత్సవం కార్యక్రమం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 8th of December 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharano ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 10 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस अत्यंत प्रभावपूर्ण प्रवचन में एक महत्वपूर्ण मानवीय गुण अभयता की विस्तृत व्याख्या करते हुए हमारे जीवन में उसे अपनाए जाने की अनिवार्यता पर जोर देते हैं। भक्ति योग में वर्णित 26 गुणों में यह अभयता बहुत प्रधान गुण है। कई लोग अभयता को निडरता के रूप में लेते हैं, परंतु भगवान बाबा उसे गलत धारणा सिद्ध करते हैं। स्वच्छता, धीरता, संयम, क्षमा, दया, अहिंसा जैसे अनेक गुणों का समन्वित स्वरूप ही अभयता है। अभयता से युक्त मानव जीवन की विशिष्टता को निरूपित करने के लिए स्वामी एक बहुत ही मनोरंजक प्रतीक जानवरों की चतुष्पाद महासभा के माध्यम से तथ्यों को हृदय की गहराइयों तक पहुंचाते हैं। स्वामी स्पष्ट करते हैं कि चार तत्वों में मानव और पशु समान हैं, परंतु माया को पराजित करने, आत्म तत्व से अवगत हो सकने और निर्वाण को प्राप्त कर सकने की योग्यता के कारण ही मानव महान होता है। श्री कृष्ण ने भी अर्जुन को इसी अभयता का उपदेश दिया। अंत में स्वामी का मधुर उपदेश यह है कि प्रत्येक मनुष्य को इस अभयता के महत्व से अवगत होते हुए उसे जीवन में अपनाने के प्रयत्न करने चाहिए।
4: पंचभूतानि సత్యం అనగా సర్వత్రా పంచభూతాలు, జగత్తంతా కూడాను పంచభూతములు తప్ప అన్య పదార్థము లేదనేటువంటి సత్యాన్ని విశ్వసించినప్పుడే భయము ప్రవేశించదు. షష్టం కించిన విద్యతి, ఆరో పదార్థము జగత్తునందు లేనే లేదు అనేటువంటి యొక్క దృఢ విశ్వాసము ఉండినప్పుడే భయము ప్రవేశించదు.
3: ईश्वर के अलावा किसी दूसरी वस्तु के होने की बात के कहने पर ही मानव में भय का प्रवेश होता है। सर्वत्र पंचभूतानि षष्टम, अर्थात सर्वत्र पंचभूतानि, समस्त जगत में पंचभूतों के अलावा अन्य पदार्थ के न होने के सत्य पर विश्वास करने पर ही भय प्रवेश नहीं करेगा। षष्टम किंचिन्न विद्यते, जगत में छठा पदार्थ है ही नहीं के दृढ़ विश्वास के होने पर भय प्रवेश नहीं करेगा।
4: इदी ओक बल्ल, इदी ओक कुर्ची, अदी ओक तलुपु, अदी ओक किटिकी, इदी ओक टूल, ई ऐदिंटिकिनि रूप नामुलु व्यत्यासंगा उन्नवि कानी ऐदु कूडानु कास्तवि करनि పర్వతములు శిలామయములు, వృక్షములు కాష్టమయం, భూమి మృణ్మయం, దేహము మాంసమయం, సముద్రము జలమయం, ఈ పంచభూతములు పరమాత్మ బిందువులే.
3: यह एक मेज है, यह एक कुर्सी है, वह एक खिड़की है, वह एक दरवाजा है, यह एक स्टूल है. इन पांचों के रूप और नाम भिन्न भिन्न हैं, परंतु पांचों काष्ठ ही हैं, लकड़ी ही हैं. पर्वत शिलामय हैं, वृक्ष काष्ठमय हैं, भूमि मृणमय है, देह मांसमय है, समुद्र जलमय है. ये पंचभूत परमात्मा की बूंदे ही हैं.
4: सर्वत्र पंचभूतानि, ये ऐदु बिंबमुलु तप्प, ऐदु बिंदुवुलु तप्प अन्यम ई जगत्रंदु कानरादु. ऐदित्यंदु दैवत्वं ओक्कटे, एकं एव अद्वितीयं ब्रह्म, रेंडवदि लेनी लेदु అనేటువంటి సత్యాన్ని మనం విశ్లేషించినప్పుడే మనకు భయం ప్రవేశించదు.
3: సర్వత్ర పంచభూతాని, ఇస్ జగత్ మే ఇన్ పాంచ్ బూందో కే అలావా, బింబ కే అలావా అన్య కుచ్ భీ దిఖాయీ నహీ పడతా హై. ఇన్ పంచభూతో మే ఏక హీ దైవత్వ హై, ఏక మేవ అద్వితీయం బ్రహ్మా. दूसरा है ही नहीं के सत्य पर विश्वास करने पर ही हम में भय प्रविष्ट नहीं होगा.
4: समस्त सद्गुणములు యందు ఆ భయం అనేటువంటిది, ఇది మొదటప్రాయమైనటువంటిది, ఇది ఆదర్శపూరితమైనటువంటిది. ఈ లౌకికమైనటువంటి క్షేత్రమునందు కాని, అలౌకిక పారమార్థ క్షేత్రమునందు కాని, మానవత్వం అనేటువంటి దీనిలో అభయం అనేటువంటిది లేకుండా మానవుడు జీవించటం దుర్లభం. లౌకిక సంగ్రామమునందు కాని, ఆధ్యాత్మిక సంగ్రామమునందు కాని భయములకేమాత్రము కూడాను అవకాశం లేదు.
3: సభీ సద్గుణో మే అభయ సర్వోపరి హై, యహ ఆదర్శ పూర్ణ హై. ఇస్ లౌకిక క్షేత్ర మే అథవా అలౌకిక పరమార్థిక క్షేత్ర సే సంబద్ధ మానవ జీవన్ మే యది అభయ న హో तो मानव जीवन अत्यंत कठिन हो जाता है. लौकिक संग्राम में अथवा आध्यात्मिक संग्राम में भय के लिए कोई अवसर ही नहीं है.
4: भयशीलुडु केवलम तिरिगि पंद एगिरि चिन्न कार्यमुनु कूडानु तानु साधिंचलेडु. कनुक भयशीलुडने कृतिवाडु जगत्तुनंदु एमात्रमु कूडानु राणिंचडु అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భగవద్గీత. ముఖ్యంగా మానవుడు అభయుడు కావాలి.
3: భయభీత వ్యక్తి కేవల్ కాయర్ హై, వహ్ కిసి భీ ప్రకార్ కే కార్య కో సంపన్న నహీ కర్ సక్తా హై. భగవద్గీత నే ఇస్ సత్య కా ఉపదేశ్ దియా హై కి సంసార్ మే యహ భయభీత వ్యక్తి జరా భీ ప్రగతి నహీ కర్ సక్తా హై. విశేషతః మానవ కో అభయ హోనా చాహియే.
4: అభయత్వం అనేటువంటిది కేవలము ఒక నిర్భయంతో పోల్చడానికి వీలు లేదు. నిర్భయం అనేటువంటిది కొంత మూర్ఖంగా ఉండొచ్చును, అభయత్వము అనేటువంటిది సత్యమును గుర్తించినటువంటి యొక్క శక్తిగా మారుతుంది. భయశీలుడు అడుగడుగునకు మరణిస్తాడు, అభయునకు ఒక్క దూరే మరణం.
3: అభయకి తుల్నా నిడర్తాసే నహీ కర్ సక్తే హై. निडरता कुछ मूर्खतापूर्ण हो सकती है. अभयता सत्य से अवगत परिणत शक्ति के रूप में होती है. भयभीत व्यक्ति कदम कदम पर मरता है, जबकि अभय व्यक्ति के लिए मृत्यु एक ही बार होती है.
4: कनुक अभयुडु कम्मनि आदेशिंचाडु अर्जुनुडु. मानवुडि यंदु भयमुंडिनंत वरकु कूडानु महत्कार्यमुलु साधिंचलेडु. అభయశీలుడు మాత్రమే మహత్కార్యములందు విజయాన్ని సాధించగలడు.
3: అత శ్రీకృష్ణనే అర్జున్ కో అభయ హోనే కా ఆదేశ దియా. మానవ మే డర్ కే రహనే తక్ వహ మహత్వపూర్ణ కార్య నహీ కర్ సక్తా హై. జో వ్యక్తి అభయ హోతా హై वही महत्वपूर्ण कार्य कर सकता है और विजय प्राप्त कर सकता है।
4: కనుకనే అర్జున నీవు భయమును పారద్రోలు అభయమును చేర్చుకో విభజవహ అన్నాడు, అనగా భయము నుండి నీవు దూరం కమ్ము అన్నాడు. ఇక్కడ అభయత్వము అలౌకికత్వము ఈ రెండింటినీ ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎట్టి భయమునకు అవకాశమునివ్వడు. జగత్తునందగల పదార్థముల అన్నింటి అందు కూడా విరక్తియు దైవమునందు నిశ్చలమైన భక్తియు కలిగి ఉంటాడు.
3: अतः श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम भय को दूर भगाओ और अभय बनो. विगत भय अर्थात भय से दूर हो. यहां अभयता और अलौकिकता का आश्रय ग्रहण करने वाला किसी प्रकार के भय को अवसर नहीं देता है. यह जगत के समस्त पदार्थों के प्रति विरक्त और ईश्वर में निश्चल भक्ति से रहता है.
4: देह अहंकार वस्तु ममकार रेटे भय प्रवेश अभिमान का देश अहंकार अभय स्वरूपो चिंतु भयस्थुड़ हिरण्यकशिपुड़ अभयशील प्रह्लाद नाम रूप आश्रे हिरण्यकशिपुड़ नारायण आश्रेवाड़ प्रह्लाद.
3: व्यक्ति में देहाभिमान और वस्तु के प्रति ममत्व के होने पर ही उसमें भय प्रवेश करता है. वस्तुओं के प्रति ममत्व अथवा देह के प्रति अहंकार के बारे में यह अभय कभी चिंतित नहीं होता है. हिरण्यकश्यप भयभीत था और प्रह्लाद अभयशील. हिरण्यकश्यप ने नाम और रूप का आश्रय ग्रहण किया तो प्रह्लाद ने नारायण का आश्रय ग्रहण किया.
4: కనుకనే తన్ను నిశాచరుడు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పందగ జాయి ఓ ధృత వంచన ఓ మహావద్ అపన్న శరణ్య అంచు రుదించి కాని తా కన్నుక నిరుతీడు భయకంప సమేతుడు కాడు పోవరా అన్నాడు చెండ అమ్మకు వీరువురు. ప్రహ్లాదునకు భయం ఎందుకు లేదు, నారాయణుడు తప్ప అన్య వస్తువు జగత్తునందు లేదు అనేటువంటి విశ్వాసమే ఈ అవయత్వమున మూల కారణం.
3: दैत्य पुत्र को राक्षस कष्ट दे रहे थे जब बार बार पन्नगशाई दैत्य भंजन कह स्तुति करता पर न आंखों में आंसू भरता न भय से वह कंपित ही होता हे राजन, ऐसा गुरु चंडा अमार्क ने कहा. प्रह्लाद को भय क्यों नहीं था? उसकी इस अभयता का मूल कारण उसका यह विश्वास ही था कि जगत में नारायण के अतिरिक्त दूसरी वस्तु है ही नहीं.
4: ప్రహదారణ్యకోపనిషత్తు నందు కూడాను యాజ్ఞవల్కుడు జనకునకు బోధిస్తాడు, అభయం వై జనక ప్రాప్తాసి అన్నాడు, అనగా నీవు అభయుడవైనావు జనక, నీవింక విచారించనక్కరలేదు, అనగా చిత్తమంతయకుడను నీవు దైవమునందుంచావు.
3: बृहदारण्य कोपनिषद में जनक को उपदेश देते हुए याज्ञवल्क्य कहते हैं, अभयम वय जनका प्राप्तो हम, अर्थात हे जनक, तुम अभय हो गए हो, अब तुम्हें चिंतित होने की आवश्यकता नहीं है, अर्थात तुम अपना सारा ईश्वर में रख चुके हो.
4: వస్తువులు ఎందు ఏమాత్రం కూడా మమత్వం లేదు, ప్రతి వస్తువులకు నువ్వు దివ్యత్వమైనటువంటి దైవత్వంగానే విశ్వసిస్తున్నావు, అనేకత్వం నందు ఏకత్వాన్ని దర్శిస్తున్నావు, కనుకని నీవు అభయస్వరూపుడవు అన్నాడు.
3: తుమ్ ఇస్ జగత్ మే మాత్ర ఏక్ నిమిత్త బన్కర్ హో, వస్తువో మే కిసీ భీ ప్రకార్ కా మమత్వ నహీ హై, ప్రత్యేక్ వస్తు కో ఈశ్వరీయ తత్వ సే యుక్త దైవత్వ హీ మాన్ రహే హో, अनेकता में एकता का दर्शन कर रहे हो, अतः तुम अभय स्वरूप हो.
4: ఈనాడు లోకములో అన్ని భయముల కంటే కూడాను మరణ భయము చాలా ఎక్కువగా ఉంటాయి. మహాధైర్య సాహసవంతుడైనప్పటికీ, మహాధీశాలి అయినప్పటికీ, మహాధనికుడైనప్పటికీ, శూరుడు వీరుడైనప్పటికీ మరణం అంటే దద్దరిల్లుతాడు. ఈ మరణించినటువంటి వారిని చూస్తే నిరాశ అనిస్తూ లోనై ఉంటాడు. మరణమన్న వార్త విన్నంతనే అమంగళమని భావిస్తాడు.
3: ఆజ్ సంసారమే సభీ భయోకి అపేక్ష మృత్యు కా భయ అత్యధిక హై. ఆజ్ మానవ్ అత్యంత సాహసీ హోనే పర్ భీ, బహుత్ ధైర్యశాలీ హోనే పర్ భీ, బహుత్ బడా ధనవాన్ హోనే పర్ భీ, శూరవీర్ హోనే పర్ భీ, మృత్యు కా నామ్ సునతే హీ భయ సే కాంప్ ఉఠతా హై. మరే హువే లోగోం కో దేఖ్ కర్ అత్యంత నిరాశ హోతా హై. మృత్యు కా సమాచార్ సునతే హీ ఉసే అమంగల్ మాన్తా హై.
4: మూడు సంవత్సరం నిండినటువంటి ముతకి అయినప్పటికీ మరణం అంటే తాను భయపడుతుంది. కొంతకాలం జీవించాలని ఆశిస్తారు. ఎంతకాలం ఆశించినప్పటికీ మరణము తప్పినది కాదు. ఈ జగత్తునందు సమస్త పదార్థములు, సమస్త వ్యక్తులు, సమస్త విషయములు కూడా ఈ మరణ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
3: 100 వర్షం కా బూఢా భీ మృత్యుకి బాత్ సునతే హీ భయభీత్ హో జాతా హై. कुछ और समय तक जीवित रहना चाहता है. कितने ही समय तक जीवित रहने की आशा करने पर भी मृत्यु निश्चित है. इस जगत में सभी पदार्थ, सभी व्यक्ति, सभी विषय इस मृत्यु के प्रवाह में बहे जाने वाले ही हैं.
4: प्रवाह में व्यक्ति मन प्रवाह में व्यक्ति ఆశ్రయించినటువంటి వ్యక్తి గాని ఆశ్రయింపబడినటువంటి వ్యక్తి గాని ఈ రెండు వ్యక్తులు ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
3: ప్రవాహమే బహే జానే వాలే ఏక్ వ్యక్తి ద్వారా, ప్రవాహమే బహే జానే వాలే దూసరే వ్యక్తి కా ఆశ్రయ గ్రహణ కర్నే మే కితనా ప్రయోజన హై, కితనా లాభ హై. ఆశ్రయ గ్రహణ కర్నే వాలా ఔర్ ఆశ్రయ దేనే వాలా దోనో ఇస్ ప్రవాహ మే బహే జానే వాలే హీ హై.
4: ప్రవాహములకు మిట్ట గట్టు అయినటువంటి ఒక దైవత్వాన్ని పట్టినప్పుడే మనకు ఒక అభయం. కనుక మరణములకు భయపడి కాని జీవితములకు సంతసించి గాని ప్రయోజనం లేదు. అభయత్వం అనేటువంటి మేలు పర్వతం వంటిది, మన భయము అనేటువంటిది శ్వాస గాలి వంటిది.
3: అత కిసీ ప్రకార్ కీ అడచన్ యా తటబంధ సే నిర్ముక్త ప్రవాహ जैसे ईश्वर को थामने पर ही हमें अभय प्राप्त होगा. अतः मृत्यु से भयभीत होने अथवा जीवन से आनंदित होने में कोई प्रयोजन नहीं है. अभयता मेरु पर्वत के समान है. हमारा भय निःश्वास की हवा के समान है.
4: श्वासगाली मेरु पर्वतम एमैना कदिपगलदा. कनुक ई तुच्छमैनटुवंटि ई अल्पमैनटुवंटि ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కొడుకు కదించదు. సెలయేరు, చిలుకొండలు, హిమశిలలు, చిత్రాది చిత్ర పర్వతము, ధాతుత్తరమంప నభ్రతలమం జుప్పించు, దైత్యంబు వచ్చిన నిత్యనియు విశ్వసుని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నాదిలి ఒప్పారు హిమాది రాజమా అని ఈ చెలించినటువంటి ఒక పర్వతము, భ్రమించినటువంటి ఒక భావము, భ్రమించినటువంటి ఒక మనస్సు, ధరించేటువంటి ఒక బుద్ధి, ఒక్క దైవత్వం తప్ప అన్ని దీనికి ఏమాత్రం కూడా తాను చెల్లించదు.
3: క్యా శ్వాస్ కీ హవా కహీ మేరు పర్వత్ కో హిలా సక్తీ హై? యహ తుచ్ ఔర్ అల్ప భయ కీ హవా హమారే అభయతా రూపీ మేరు పర్వత్ కో జరా భీ హిలా నహీ సక్తీ హై. అవిచల్ పర్వత్, భ్రమిత్ న హోనే వాలీ భావనా, భ్రమిత్ న హోనే వాలా మన్, తరణ వాలి బుద్ధి మాత్ర ఈశ్వర్ కే హీ తత్వ హై.
4: కనుకనే సర్వంతి ఎందు దైవత్వమైనటువంటి యొక్క ఏకత్వం సత్యత్వమైనటువంటి అనేటువంటి విశ్వాసాన్ని నీవు మదియందించుకున్నప్పుడే నీవు అభయస్వ రూపుడు కాగలవన్నారు. మానవుని ఏది కూడా నువ్వు భయపెట్టలేదు. వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్, దట్ ఈస్ ద జోక్ ఆఫ్ లైఫ్, జోక్ ఆఫ్ మీ అన్నారు. ఈ సావు అనేటువంటిది ఒక తమాషా వంటిది.
3: यह भी कहा गया कि यदि इस सत्य को अपने मन में विश्वास के साथ रख पाओगे कि सब में विद्यमान दैवत्व एक ही है तो तुम अभय स्वरूप हो सकते हो. मानव को कुछ भी नहीं डरा सकता है. यह मृत्यु एक तमाशे के समान है।
4: మరణించేటువంటి దేహమును అనగా చచ్చేటువంటి దేహమును సంపదలుచుకోవటము గొప్పతనము కాదు. పాంచ భౌతికమైనటువంటి దేహము ఏనాటికైనప్పుడును కూలక తప్పదు. అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి? అర్జున, చంపేటివాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు. చచ్చునది దేహమే, వారి ఆత్మ కాని దేహము కాదు. ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునుకు ఒక అభయాన్ని అందించాడు.
3: मरने वाली देह को मारने की चाह रखना कोई बड़ी बात नहीं है। पंचभूतों से युक्त इस देह का किसी न किसी दिन गिरना निश्चित है। ऐसी देह के लिए क्यों व्यग्र होना है? श्री कृष्ण ने कहा, हे अर्जुन, मारने वाले तुम नहीं हो, मरने वाले वे नहीं हैं, मरने वाला देह ही है, तुम आत्मा हो, देह नहीं। श्री कृष्ण ने अर्जुन को ऐसा उपदेश देकर अभय प्रदान किया।
4: ఈ భయం ఉండినంత వరకు కూడాను నీకు నా అభయం దక్కదు. మామేకం శరణంచ, నన్ను శరణించు, తదుపరి సర్వమును నేనే చూచుకుంటానన్నాడు.
3: భక్తి యోగ్ మే ఉపదేశిత్ 26 తత్వం మే యహ అత్యంత ప్రధాన హై. సాంఖ్య యోగ్ మే యహ అభయత ప్రధాన ప్రాణ తత్వ హై. శ్రీకృష్ణ నే కహా, బీ ఫియర్లెస్, तुम सधैर्य रहो, तुम निडर रहो। जब तक तुम में भय होगा तब तक तुम्हें मेरा अभय प्राप्त नहीं होगा। अतः मामेकम शरणम व्रज, मेरी शरण ग्रहण करो, इसके बाद मैं ही सब कुछ संभाल लूंगा।
4: ఈ పదమునందే ఈ దివ్యత్వం అనేటువంటి అర్థము ఇమిడి ఉంటున్నది. దీనికి ఒక చిన్న కథ. ఒక భయంకరమైనటువంటి అరణ్యం, ఈ అరణ్యములో సర్వ విధములైనటువంటి జంతువులు కూడాను నివసిస్తూ ఉండేటువంటివి. కొన్ని అడవులలో సింహములు ఉంటే ఆ అడవిలో ఏనుగులు నివసించవు, ఏనుగులు సంచరిస్తూ ఉంటే ఆ అడవిలో సింహం ఉండవు.
3: ప్రథమత మానవ భయ స్వరూప్ నహీ హై. मानवता शब्द में ही दिव्यता का अर्थ निहित है। एक छोटी सी कहानी। एक भयानक जंगल था, इसमें सभी प्रकार के जानवर रहते थे। कुछ जंगलों में शेर रहते हैं तो वहां हाथी नहीं रहते हैं। यदि जंगल में हाथी घूम रहे होते हैं तो वहां शेर नहीं रहते हैं।
4: సమస్త ప్రాణులు కూడా అందులో సంచరిస్తూ ఉన్నాయి. ఒకనాడు ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది. మానవత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిదని చెప్పుకుంటున్నారు.
3: పరంతు ఇస్ జంగల్ మే షేర్ సియార్ కుత్తే తక్ సభీ జానవర్ థే. उनमें एक सियार अनेक प्रकार से विचार करता आया, लोग मानव को एक विशेष प्राणी मान रहे हैं। जंतु नाम नर जन्म दुर्लभम, वे कह रहे हैं कि मानव जन्म अति दुर्लभ है।
4: मानव కనుక మానవుడు ఇప్పుడు జంతువు అనేటువంటి పేరు పెట్టకుండా మానవుడు అనే పేరు ఎందుకు పెట్టాలి? మాకంటే తాను ఏమంత గొప్పవాడు, అతనికంటే మేమేమి తీసిపోయినటువంటి వారం.
3: జైసే మానవ జన్మ వైసే హి జానవర్ భీ జన్మే హై. మాతా కే గర్భ సే జన్మనే వాలే ప్రత్యేక ప్రాణీ కా ఏక అన్య నామ జంతు హీ హై. ఐసీ స్థితి మే మానవ కో జంతు నామ న దేకర్ मानव नाम क्यों दिया गया? हमारी तुलना में वह कैसे बड़ा है, उसकी तुलना में हम कैसे अल्प हैं।
4: ఈ విధంగా అనేక విషయములందు కూడాను సత్యన మర్జన చేసుకుని ఒక విధమైన శక్తి యొక్క విచారణ కలిపి ఇది మునికి వచ్చిపెట్టే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా సాధించాలి అని గొప్ప పట్టుపట్టి ఆనాటి నుండి క్యాన్వాసింగ్ బయలుదేరింది. జంతువుల దగ్గరికి వెళ్లి మనం ఎందుకు మనుషులు కంటే తక్కువ వారిగా ఉండాలి, జంతు జాతి మానవ జాతి కంటే ఈయన జాతి అని భావిస్తున్నారు, ఈ పేరును మనం తుడిచివేసుకోవాలి.
3: इस प्रकार बहुत चिंतन मनन करने के बाद उसने ठान लिया कि इस बात को ऐसे ही नहीं छोड़ देना चाहिए। उसी दिन से वह कैनवासिंग पर निकल पड़ा, हर जानवर के पास जाता और बोलता कि हम मानवों से क्यों कम ठहरें, जानवरों की जाति को मानव जाति से कम मान रहे हैं, इस बदनामी को हमें मिटाना है
4: అని ఈ రకంగా బోధిస్తూ ప్రతి జంతువును కూడా ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని అందించి అనేక విధమైనటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడా చేకూరుస్తూ వచ్చింది. కట్టకడపటికి శరీరములో పుష్టి చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని జంతుగాదేనటువంటి సింహం మొదలుకొని ఈయన స్థాయి ఉన్నటువంటి కుక్క నక్కల వరకు కూడా దీనికి టామ్ టామ్ వేయించింది, అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించింది. మనం అందరూ చేరి ఒక మహాసభను ఏర్పరచుకోవాలి అని నిర్ణయం చేసుకుంది. ఈ సభకు చతుష్పాద మహాసభ అని పేరు పెట్టుకున్నారు.
3: वह इसी तरह प्रत्येक जानवर को उकसाते और उत्साहित करते आया। अंततः यह बात शक्तिशाली हाथी से लेकर जंगल के राजा शेर और कुत्तों तक में फैल गई। यह फैसला हुआ कि हम सब मिलकर एक सभा बुलाएंगे। इस सभा को चतुष्पाद महासभा का नाम दिया गया।
4: దీన్ని పెట్టుకొని పలాది కాలములో పలాది సమయానికి అందరూ ఈ మహాసమావేశంలో పాల్గొనాలని చెప్పింది. దీనికి అజెండా మూడు మాత్రం నిర్ణయం చేస్తుంది. మానవులు జంతువులు తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారి కనుక మానవునికి జంతువునికి జంతువుని ఒకే పేరు ఉండాలి, కానీ రెండు పేరు నిర్ణయించడం వీలు కాదు. జంతువులకైనా మానవుడికి పేరు పెట్టాలి, ఏక మానవుడికైనా జంతువు అని పేరు పెట్టాలి. ఈ రెండు సమానత్వం తప్ప భిన్నంగా ఉండడానికి వీలు కాదు అని ఒకటి నిర్ణయం చేసుకోవాలన్నారు.
3: सभी जानवरों को सूचित किया गया कि फला समय में फला जगह पर सबको इकट्ठा होना है। इस सभा के लिए सियार ने तीन बातों का एजेंडा तैयार किया। मानव और जानवर माता के गर्भ से ही जन्मे हैं, अतः मानवों और जानवरों के लिए जंतु के रूप में एक ही नाम होना चाहिए, दो नामों का होना संभव नहीं है। जानवरों का नाम मानव होना चाहिए अथवा मानवों का नाम जंतु होना चाहिए, दोनों नाम समान होने चाहिए, दो भिन्न भिन्न नाम नहीं होने चाहिए।
4: इनका रेंडो वाले मानवुडु ज्ञानवंतुडनि इवि అజ్ఞానంతో కూడినటువంటి జంతువులని మనకు ఒక చెట్ట పేరు నిర్ణయిస్తున్నారు. ఇది దీనిని మనం అంగీకరించరాదు. మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుండాలి, మానవుని ఉన్నటువంటి జ్ఞానంలో మనకేమి తక్కువగా ఉంటుండాలి అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీనిని మనము స్థిరం చేసుకోవాలి, మనం నిర్ణయించుకోవాలి అని.
3: దూసరా విషయ హమే బద్నామ్ కియా జా రహా హై కి మానవ్ స్వయం జ్ఞానవాన్ హై और जानवर अज्ञानी, इसे हमें नहीं स्वीकारना चाहिए। हम में जो ज्ञान है उससे मानव में क्या अधिक ज्ञान है, मानव में जो ज्ञान है उससे हम में ज्ञान कहां कम है। हमें निर्णय कर लेना चाहिए कि मानव और जानवर ज्ञान में समान ही हैं।
4: మానవులు నోరు ఉన్నటువంటి వాడని, మనము మూగి జంతువులని, వారు సంతృప్తమైనటువంటి యొక్క మాటల కారి అని అతనికి అనేక విధములుగా పేరు ప్రతిష్టలు కలిగినాయి. మనం మూగి జంతువులు అయినప్పటికీ మనకి ఏమి కొరతగా ఉంటుండాలి, వారు మాటలేసినటువంటి వారైనప్పటికీ వారు ఏమి సుఖం అనుభవిస్తున్నాడు, కనుక మాటలకు మూగి జంతువులకు ఏమాత్రం కూడా భేదం ఉండకుండా చూసుకోవాలి అని.
3: తీసరి బాత్ యహ్ ప్రచలిత హై कि हम मूक प्राणी हैं और मानव वाक शक्ति से पूर्ण। हम मूक प्राणी तो हैं, परंतु हमें किस बात की कमी है? वह बातें कर सकता है, परंतु वह क्या सुख भोग रहा है? इसलिए हमें यह देखना चाहिए कि बातें कर सकने और न कर सकने में कोई अंतर न हो।
4: मन पूर्ण चुपनी भावस्व साक्षि विश्वसी దీనికి మనం ఎవరు కూడా అంగీకరించరాదు. మనలో ఉండేటువంటి సాత్వికత్వం మానవుని ఎందుకు కూడా లేదు. కనుక మానవుని కంటే మృగం సాత్వికమైనటువంటి సత్కీర్తిని మనం తీసుకోవాలి.
3: మానవ హమే క్రూర్ మన్ రహా హై ఔర్ స్వయం కో సాత్విక్ మన్ రహా హై, ఇసే హమే బిల్కుల్ నహీ మాన్నా చాహియే. హమే జో సాత్విక్ గుణ హై వహ మానవ మే భీ నహీ హై. అతః హమే ఇస్ యశ్ కో ప్రాప్త్ కర్నా చాహియే कि मानव से भी जानवर अधिक सात्विक हैं।
4: मन ओक सवेश मन चर्चा अकने मन आय लपतम योग तपस्चर अंदर उत्तम ऋषि ने मन दी आह्वास्टी।
3: जानवरों ने फैसला किया कि इन चार पॉइंट्स पर सभा में चर्चा होनी चाहिए। फिर प्रश्न उठा कि इस मीटिंग को कौन प्रिसाइड करेगा। फिर सियार ने ही कहा, हमारे इस जंगल में कई योगी और ऋषि तपस्या कर रहे हैं, उनमें से किसी एक उत्तम ऋषि को न्योता देंगे।
4: కొంతమంది యోగులు ఋషులు తపస్సాచరించుకుంటున్నారు. అందులో ఒక ఉత్తమమైనటువంటి ఒక ఋషిని మనము దీనికి ఆహ్వానిస్తాం అని

0: జరుపుకుంటున్నాము, తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది.
1: సమానత్వం అనేటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి వాడు కనుక ఆ ఋషి తప్పక మీ సభకు నేను వస్తానని అంగీకరించాడు.
2: సియార్ స్వయం ఉస్ ఋషికే పాస్ గయా ఔర్ బోలా, స్వామీ హమ్ సబ్ జానవర్ మిల్కర్ చతుష్పాద్ మహాసభా కే నామ్ సే ఏక్ బహుత్ బడీ సభా కర్ రహే హై, కృపయా ఆప్ ఇస్కీ అధ్యక్షతా కరే. సర్వభూత సమానతా కే తథ్య సే అవగత హోనే కే కారణ ఉస్ ఋషి నే కహా కి వహ అవశ్య సభా మే ఆయెంగే.
0: నే మంచి ముహూర్తంలో ఆ సభను ప్రారంభించుకున్నారు. విశాలమైనటువంటి ఒక ప్రదేశం, అడవిలో ఉండేటువంటి చిన్న జంతువు మొదలుకొని పెద్ద జంతువు వరకు, తల్లిదండ్రులు మొదలుకొని మినుమనబడ వరకు కూడా అన్ని ప్రయాణమై వచ్చినాయి. అక్కడ కడకలలాడుతుండాలి, కిలకిల నవ్వుతూ ఉండాలి ఈ యొక్క మృగములంతా కూడా.
2: ఏక్ బహుత్ బడీ ఖులీ జగహ్ మే ఏక్ శుభ ముహూర్త పర్ సభా కా ఆయోజన్ హువా. జంగల్ మే రహనే వాలే ఛోటే సే ఛోటే జానవర్ సే లేకర్ బడే సే బడే జానవర్ తక్, మాతా పితా సే లేకర్ పోతే పరపోతో తక్ సభీ సభా కే లియే రవానా హో గయే. సభీ జానవరో మే హసీ ఖుషీ కా మాహోల్ థా.
0: దీనికి అధ్యక్షుడి పైన కొంతవరకు విశ్వాసం ఉండేటువంటి మృగం లే కనుక అధ్యక్షులకు ఉన్నత స్థానం ఏర్పరిచారు. మృగరాజైన సింహములకు ఆ అధ్యక్షుడికి పక్కన పనే ఒకటి అమర్చారు. కానీ ఈ మహర్షి ప్రక్కన ఉన్నటువంటి సింహమును చూసి ఏమాత్రమో అదిరి బెదరలేదు. అందరి ఎందు ఉండేటువంటి ఒక దైవత్వమైనటువంటి ఒక ఏకత్వాన్ని కలిగినటువంటి ఏకత్వం కలిగినటువంటి వాడు ఈ మహర్షి. కనుక ఇతని ఎందు అభయత్వమే ఉన్నది కానీ భయత్వం లేదు.
2: అధ్యక్ష పర్ పూర్ణ విశ్వాస్ హోనే కారణ उन्हें एक समुन्नत स्थान दिया गया. जानवरों के राजा शेर के लिए उनके बगल में ही एक आसन लगाया गया. बगल में बैठे हुए शेर को देखकर ऋषि बिल्कुल भयभीत नहीं हुए. ईश्वरस सर्व भूतानाम, सभी प्राणियों में विद्यमान दैवत्व की एकता पर विश्वास करने वाले थे ये महर्षि. अतः इनमें अभयता ही थी, भय बिल्कुल नहीं था.
0: అందరూ కూర్చున్న తర్వాత దీనిని వెల్కమ్ చెప్పాలి. ఈ మహాసభకు సెక్రటరీ ఈ పాప్సి నక్కనే ఈ నక్క ప్రారంభించింది. ఈనాడు సువర్ణ అక్షరంతో లిఖించవలసినటువంటి దినము మనకందరికి, ఇది మరువరానటువంటి దినం. మన అందరి సమావేశము ఒక దిగ్విజయాన్ని సాధించబోతుందని.
2: సభీ లోగో కే ఆసీన్ హోనే కే బాద్ సబ్కా స్వాగత్ కర్నా థా. इस महासभा के लिए सेक्रेटरी सियार ही था. सियार ने आरंभ किया. आज का दिन हमारे इतिहास में सोने के अक्षरों में लिखे जाने लायक है. इसे भुलाया नहीं जा सकता है. हम लोगों का यह समारोह एक अद्भुत विजय प्राप्त करने वाला है.
0: ఈ సమావేశంలో పాల్గొన్నారు అందరికి నా ధన్యవాదములు అని తరువాత ఈ మూడింటి యొక్క అజెండాను చెప్పింది.
2: ఆప్ సబ్ లోగోకు కై కామ్ హోనే పర్ భీ సబ్ కో తాక్ పర్ రఖ్ కర్ ఆప్ సబ్ ఇస్ సభా మే ఉపస్థిత్ హువే హై. సబ్సే పహలే మే ఆప్ కో ధన్యవాద్ దేతా హూ. ఇస్కే బాద్ సియార్ నే తీన్ సూత్రీ ఎజెండా కే బారే మే బతాయా.
0: ఈ అజెండాను చెప్పిన దక్షిణే సింహరాజు లేచాడు. లేచి నా బ్రదర్ అనగా నా సోదరుడైనటువంటి యొక్క నక్క చెప్పినటువంటి విషయము మీరంతా విని ఉండవచ్చును. నిజముగా మన జంతువులు ఎందుకునేటువంటి యొక్క శౌర్య సాహసములు ధైర్య ప్రభుత్వములు మానవుడు ఎందు లేవు. దీనికి నేనే ప్రత్యక్ష ప్రమాణం. నాకుండినటువంటి ధైర్యము బలము మానవుల్లో ఎవరికైనా ఒకరికైనా ఉంటుందని చూపించండి.
2: ఈ బాతే సున్నే కే బాద్ शेर उठ खड़ा हुआ और बोला, आप सब भाइयों ने सियार की कही बातों को सुना होगा. यथार्थ में हम जानवरों में जो धीरता, साहस, शौर्य और पटुता हैं, वे मानव में नहीं हैं. इसके लिए मैं ही प्रत्यक्ष प्रमाण हूं. मुझ में जो धैर्य और शक्ति हैं, क्या वे किसी एक भी मानव में हैं? జరా బతాయే.
0: నేను మృగరాజు అయినప్పటికీ అన్యాయ అక్రమ అనాచారాలకు ఏమాత్రం కూడా అడుగు పెట్టడం లేదు. నిష్కారణంగా

0: జీవులను ఏమాత్రము హింసించటం లేదు. ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారము భుజిస్తారు. దీన్ని వ్యర్థం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణిని కూడా తీయటలేదు. ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ నీతి మానవుడ లేదు.
1: मैं जानवरों का राजा होने पर भी कभी ना अन्याय करता हूं न ही अत्याचार, व्यर्थ में कभी कमजोरों को नहीं सताता हूं, केवल भूख लगने पर ही कुछ खाता हूं, व्यर्थ में किसी भी प्राणी को नहीं मारता हूं। ऐसा धैर्य, साहस और नैतिकता क्या मानवों में है? नहीं।
0: కనుక మనం మానవులకు ఎందుకోసం జరవాలి? మానవుల కంటే అల్పజాతి అని మనం ఎందుకు అనిపించుకోవాలి? కనుక దీనిని ఏదో ఒక విధంగా ఈనాడు నిర్ణయం చేసుకోవాలి అనింది. మరి ప్రక్కనే ఉండినటువంటి యొక్క రెండవ జంతువు ఏనుగు లేచింది. మానవుడంటే నా కాలు భోగాలంతకుడను లేడువాడు మానవుడు. ఆకారంలో నేను గొప్ప ఆకారము, తెలివితేటల్లో నా గట తెలివి అని చెప్పి అనిపించుకున్నాను.
1: అత హమే మానవో సే క్యో డర్నా చాహియే, क्यों हम मानवों से भी गए गुजरे कहलवाएं? अतः इस विषय में आज हमें कुछ फैसला करना चाहिए। इसके बाद बगल में बैठा हाथी उठा और बोला, मानव मेरे पैर के बराबर भी नहीं है, आकार में मैं बहुत बड़ा हूं, बुद्धिमत्ता में गज बुद्धिमत्ता कहते हैं।
0: గజమును రాజులు రారాజులను విశ్వసిస్తూ అని అన్వేషిస్తూ వచ్చారు. రాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు నేను లేకపోతే అతనికి పట్టాభిషేకమే జరగదు. కనుక నేను గజారుడై ఉండేటువంటి సమయం నందు నాకంటే ఇంక మానవుడు గొప్పవాడిని ఎత్తి నేను చెప్పాలి. నా తెలివి మహా గొప్ప తెలివి. కనుక నా తెలివితేటలకు, నా బలమునకు, నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి నీ సాటి రాడు అన్నాను.
1: राजा महाराजा भी हम हाथियों पर विश्वास करते आए हैं। यदि पट्टाभिषेक के समय मैं न रहूं तो पट्टाभिषेक ही नहीं संपन्न होगा। ऐसे समय में मैं मानव को महान कैसे कह सकता हूं? मेरी होशियारी बहुत महान है, इसीलिए मेरी बुद्धिमत्ता, मेरी शक्ति और मेरे आकार के संदर्भ में మానవ్ కభీ మేరీ బరాబరీ నహీ కర్ సక్తా హై.
0: అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్ప వారు అలాగా మహారాజు లేచి చెప్పారు. ఆ మహారాజుకు ప్రక్కన ఉన్నటువంటి వాడు కొంతవరకు మంత్రి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనం చిన్నవాడిని కూడా ఒకరిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అనుకుంది. పక్కన ఉన్నటువంటి అడవి కుక్కను లేపింది.
1: తబ్ సియార్ ఫిర్ బోలా, అబ్ తక్ హమారే మహారాజా और उनके बगल में बैठे मंत्री समान हाथी ने अपने विचार व्यक्त किए। अब हम में जरा छोटों को भी कहने का मौका देना चाहिए। फिर उसने जंगली कुत्ते को मौका दिया। तब जंगली कुत्ता उठ खड़ा हुआ।
0: గొప్పవారి అందు నేను అల్పుడనైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది. కానీ నా అల్పత్వం ముందునటువంటి యొక్క మహాగుణం కూడా మానవుడి ఎందు లేదు. విశ్వాసంలో నాకు మించినటువంటి వాడు మరొకడు లేడు. నన్ను సాటి సంరక్షించినటువంటి వాడిపై నేను ఎంతో విశ్వాసం పెంచుకుంటాను.
1: ఉస్నే అధ్యక్ష, మహారాజా ఔర్ సభాసదోకు క్రమశః ప్రణామ్ కర్ బోలా, ఆజ్ ఆప్ జైసే బడో కే సామ్నే मुझ अकिंचन को बोलने का अवसर मिला है। मुझ जैसे अल्प प्राणी में जो महान गुण हैं, वह मानव में नहीं है। विश्वास की भावना में मुझसे बढ़कर कोई नहीं है। मुझे पालने पोसने वालों पर मैं बहुत विश्वास बढ़ाता हूं।
0: నన్ను హింసించినప్పటికీ నేను అతన్ని ఏమాత్రం కూడా బాధించను. కనుక మానవ లోకం నన్ను కూడా కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం నీకు లేదు రాలే అనిపించుకుంటాను. అయితే ఈ విశ్వాసంలో మానవులకు ఏమాత్రం కూడా నేను తీసుకోను. ఈనాటి మానవుడు తన మాస్టర్ని కూడా హింసించడానికి ప్రయత్నిస్తాడు.
1: అప్ని జాన్ జానే తక్ మే ఉన్కే ప్రతి ఆభార్ బనా రహతా హూ. ముజే తంగ్ కర్నే పర్ భీ मैं उन्हें हानि नहीं पहुंचाता हूं। मानव भी अक्सर कहते हैं कि कुत्ते में जो विश्वास है वह भी तुम में नहीं है। इस विश्वास भावना में मैं मानव से जरा भी कम नहीं हूं। आज का मानव अपने मास्टर को भी हानि पहुंचाने का प्रयत्न करता है।
0: उपकार अपकार मानव వానికి అన్ని విధములకు సహాయం చేసేటువంటి వారిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు. కనుక తన యొక్క యజమానిని కూడాను తన కుట్టల పని యజమానుడి యొక్క హింస కూడాను పాల్పడుతున్నాడు మానవుడు. కనుక మానవునికి కృతజ్ఞతనే లేదు, ఒక విధమైనటువంటి విశ్వాసం కూడా లేదు.
1: ఉపకార కర్నే వాలే కా హీ అపకార కర్ రహా హై ఆజ్ కా మానవ్. మదద్ కర్నే వాలే కే ఖిలాఫ్ హీ షడ్యంత్ర రచతా హై మానవ్. कई षड्यंत्र रचकर अपने मालिक को ही हानि पहुंचा रहा है आज का मानव। मानव में जरा भी कृतज्ञता नहीं है, जरा सा विश्वास भी नहीं है।
0: तन अक्कर तीरे ఎంతవరకు కొడను ఎంతైనా కొడను వినే విజేతలు ప్రకటిస్తాడు. అక్కర తీరిన తర్వాత మాస్టర్ ని హింసించడానికి కోరుకుంటాడు. కనుక మానవుని కంటే కొడను మనం ఏమాత్రం కొడను తక్కువ జాతికి చేసిన వాడు కాదు అని ఈ విధంగా కొడను వారి వారి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు. తరువాత అధ్యక్షుడి ఉపన్యాసం వచ్చింది.
1: అప్నా కామ్ పూరా హోనే తక్ వినమ్ర రహతా హై, కామ్ కే పూరా హోతే హీ మాలిక్ కో భీ హాని పహుంచాతా హై. ఇసిలియే హమ్ కిసీ భీ హాలత్ మే మానవ్ సే కమ్ నహీ. ఇస్ తరహ్ సబ్ లోగో నే అప్నే అప్నే హిసాబ్ సే భాషణ దియా. అంత్ మే అధ్యక్ష కే బోల్నే కీ బారీ ఆయీ.
0: ఆ యొక్క ఋషి చెప్పాడు, ఓ మృగములారా, మీరు చెప్పినటువంటి విషయములన్నీ కూడా సత్యమే. కూలిమి గల దినములలో నేరములు ఎన్నడూ కలుగ నేరం. మేము ఇష్టంగా ఉంటున్నప్పుడు మాస్టర్ చేసేటువంటివి అన్ని మంచివే అనుకుంటాం. కూలిమి విరసమైన నేరములే చూస్తుండు. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచి కూడా చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు.
1: తబ్ ఋషి నే కహా, హే జానవరో, తుమ్ లోగో నే జో కుచ్ కహా వహ సచ్ హీ హై. మిత్రతా కే దినో మే సబ్ కుచ్ అచ్చా హీ రహతా హై. మాస్టర్ జో కుచ్ కర్తా హై వహ సహీ లగతా హై. పరంతు జబ్ మిత్రతా మే కుచ్ ఖోట్ ఉత్పన్న హోతీ హై తో మానవ్ కో మాస్టర్ కే సభీ కామ్ గలత్ హీ లగ్నే లగ్తే హై.
0: ఎదురుగా నమస్కరిస్తాడు, మరుగును పోయి దూషిస్తాడు. ఎదురు ఒక మాట, మరుగును మరొక మాట. ఎదురుగా వర్ణించినటువంటిది వెలుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు. కనుక ఇలాంటి తెలివితేటల కంటే మన మృగము చేసే తెలివి చేయడం చాలా గొప్పవి అన్నాడు.
1: సామ్నే పడనే పర్ ప్రణామ్ కర్తా హై, పీచే సే నిందా కర్తా హై. సామ్నే కుచ్ కహతా హై, పీచే ఔర్ కుచ్ కహతా హై. సామ్నే ఖూబ్ ప్రశంసా కర్తా హై और पीछे से मारने की बात सोचता है. ऐसी दोहरी होशियारी की अपेक्षा जानवरों की बुद्धिमत्ता कहीं अच्छी है.
0: दोष मानव लेकिन आहार निद्रा भय मैं मृगमु मानव की व्यासमु జంతువుల కంటే మానవుడి ఎందు ప్రత్యేకత ఒకటి ఉన్నది అన్నాడు. మృగములు ఎందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకోనలేవు.
1: తుమ్ లోగోనే మానవ్ మే జో దోష్ గినాయే హై వే సబ్ మానవ్ మే విద్యమాన్ హై. పరంతు ఆహార, నిద్రా, భయ ఔర్ మైథున్, ఇన్ చార్ విషయో మే మానవో ఔర్ జానవరో మే कोई अंतर नहीं है. लेकिन जानवरों की तुलना में मानव में एक विशेषता है. जानवरों में जन्म से जो क्रूरता होती है उसे वे बदल नहीं सकते हैं.
0: ఎంత ఆకలి కొట్టినప్పటికీ పులి పూరి పల్వా తినవదు. పులి మాంసమే ఆరగిస్తుంది కానీ ఇంకే విధమైనటువంటి టిఫిన్ కాఫీ తాను త్రాగదు. ఎంత ప్రయత్నం చేసి దానిని ప్రాక్టీస్ చేసినప్పటికీ దాని స్వభావం మారడానికి వీలు కాదు. అయితే మానవుడు ప్రయత్నం చేస్తే ఎటువంటి క్రూరత్వాన్ని కానీ ఎటువంటి దుర్గుణములు కానీ మార్చుకునగలడు.
1: चाहे कितनी भी भूख क्यों न लगे, परंतु बाघ पूरी हलवा नहीं खाएगा, मांस ही खाएगा, न कि टिफिन और कॉफी लेगा। चाहे जितनी कोशिश करने पर भी उसका स्वभाव नहीं बदलेगा, परंतु यदि मानव कोशिश करता है तो वह किसी भी प्रकार की क्रूरता और दुर्गुणों को छोड़ सकता है।
0: మానవుడు పరివర్తనకయ్యేటువంటి శక్తివాణి ఎందుంది, ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము ఎందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఏ రెండు వేదములు అన్నాడు, ఈ విధమైన శక్తి సామర్థ్యములు మృగములు మనిషి ఎందు అన్నాడు.
1: అత మానవు మే ప్రయత్న కే ద్వారా పరివర్తిత హోనే కి శక్తి హై, లేకిన్ చాహే జితనా ప్రయత్న కర్నే పర్ భీ జానవరో మే పరివర్తన నహీ హో సక్తా హై। ये ही दो अंतर हैं, ऐसे शक्ति और सामर्थ्य मानव में हैं।
0: अपने मेकल है स्वामी मेरे चित्र कुछ वास्तव में आइए अलांटि मार्चुकोने शक्ति मानव ने उपड़ी अला मार्चुकोने मानव एला शक्ति उड़ी मार्चुकोने मानव अभी मृगम कटे ही अना अध्यक्ष
1: फिर सियार उठ खड़ा हुआ और बोला, स्वामी आपने जो कहा वह सच ही है, ऐसे परिवर्तन करने की शक्ति के होते हुए भी जो परिवर्तन नहीं कर सकता है वह कैसा मानव है। तब अध्यक्ष ने कहा, ऐसी शक्ति के होते हुए भी जो स्वयं को परिवर्तित नहीं करता है वह जानवरों से भी गया गुजरा है। यह सुनते ही सभी जानवरों ने तालियां बजाई।
0: अनगा मानव विवेक शक्ति उपड़ी विनियोग सन्मार्ग में प्रवेश मानव मृगम कटे हीन निर्णय महाराज एन चल चली फल तक रात तपित एवरी तरफ బుద్ధులు తమ తల చేరలేని ఎండబారులు బుద్ధులు వెళ్ళిపోరు అన్నాడు. కనుక మానవులు చదువు సత్యం లోపల మహా గొప్పవారిగా ఉంటున్నారు, కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: మహర్షి నే అప్నా నిర్ణయ దియా కే అప్నీ వివేక బుద్ధి కా సదుపయోగ నా కర్తే హువే జో సన్మార్గ మే ప్రవేశ నహీ కర్తా హై వహ మానవ జానవరో సే భీ గయా గుజరా హై। कितनी ही विद्याएं पाकर है क्या लाभ, लिखे नसीब को बदल सकता कौन, विचार बुरे जब करे प्रवेश मन, पथरा जाती यह बुद्धि सबकी तब।
0: केवल पट्टी कदा पट्ट मन निंपुटा कदा पट्ट निंपने मानव इन विधम डेवल पड़ना डेवल पड़क मन पट्ट निंपुटा वारे मनमे बेस्ट।
1: सियार ने तब कहा, पढ़ाई के संदर्भ में मानव महान ही है, लेकिन इस शिक्षा का प्रयोजन क्या है? यह सब केवल रोजी रोटी के लिए ही है ना? पेट तो हम भी भर रहे हैं, पेट भरने के लिए ही मानव इतने सारे कष्ट उठा रहा है, लेकिन हम बिना किसी विशेष श्रम के पेट भर रहे हैं, इसलिए उसकी तुलना में हम ही बेस्ट हैं।
0: नक स्वातंत्र मति मितिमी समय लग अक्ष महर्षि दाने चलारी रेडव भेदू मानव मायन साधिगू मानव आत्म चूड़गर मानव इंका निर्वाणमने आनंदा चेरगर अनगन मायन जो अधिकार ప్రయత్నం చేస్తే ఆత్మను సందర్శించుకోగలడు, సాధనా సంపత్తి వల్ల నిర్వాణం అనేటువంటి ఆత్మను చేరగలడు. ఈ మూడు కూడా మీ మృగములు ఎందు లేవు అన్నాడు.
1: సియార్ కే బడబోలేపన్ కో ఠండా కర్తే హువే ఋషి నే కహా, మానవ మాయా పర్ విజయ పా సక్తా హై, వహ ఆత్మా కా దర్శన్ కర్ సక్తా హై, వహ నిర్వాణ కీ ఆనంద స్థితి తక్ పహుంచ సక్తా హై। अर्थात मानव को माया पर विजय पाने का अधिकार है, प्रयत्न करके वह आत्मा का उद्धार कर सकता है, साधना संपत्ति के आधार पर निर्वाण को प्राप्त कर सकता है। ये तीनों गुण तुम में नहीं है।
0: कनकने आय कमहर से चिंता है नारायण की आंग्ल भाषा लोपल एमएन मैन తెలుగులో మానవా అని చెప్పని చెప్తూ వచ్చారు. మాయా అనేటువంటి అజ్ఞానం దూరం చేసుకుని ఆత్మతత్వం దర్శించి విజ్ఞానం అనేటువంటి యొక్క ఆనందంలో లీనమవుతాడు మానవుడు. అదే యొక్క అర్థమును ఎంఏఎన్ దీనిలో కూడా నువ్వు ఉంటుండాలి అని చెప్పాడు. ఎం అనగా మాయా రిమూవ్, రిమూవ్ ఆఫ్ మాయా, బై మాయా మై రిమూవ్ ఆఫ్ మాయా. ఈ రిమూవ్ మాయా అనగా ఎట్టి ఎం ఉండేటువంటి దానికి మాయా రిమూవ్, ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మస్థి ఆత్మస్థి. ఇంకా ఎన్ నిర్వాణం అటే, ఈ నిర్వాణం అటైనటువంటి ఆనందంలో లీనమక.
1: ఆగే మహర్షి నే కహా, వత్స్ అంగ్రేజీ భాషా మే మ్యాన్ కహతే హై, వహీ తెలుగు మే మానవా కహతే హై. మాయా కే అజ్ఞాన్ కో దూర్ కర్ आत्मतत्व का दर्शन कर विज्ञान के आनंद में मानव विलीन होता है। यही अर्थ इस मैन में भी है। एम का अर्थ रिमूवल ऑफ माया, ए का अर्थ आत्मा और एन का अर्थ निर्वाणा अटेन, अर्थात निर्वाण के आनंद में विलीन होना।
0: అజ్ఞానమును దూరం చేసుకుని ఆత్మను దర్శించి ఆనందములో లీనమయ్యేటువంటి వాడే నిజమైన మానవుడు. అవన్నీ తల ఉంచుకున్నాయి పాపం, ఇవి మా చేత కారేటువంటి పని అని ఒప్పుకున్నాయి. అయితే అందరి మానవులు కూడా ఈ పని చేయగలుగుతున్నారా? కనుక ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేయనటువంటి మానవుడు మా యొక్క ఫ్రెండేను నుంచి మృగములంతా అంగీకరించాడు.
1: अर्थात अज्ञान को दूर कर आत्मा का दर्शन कर आनंद में विलीन होने वाला ही सच्चा मानव है। ये बातें सुनते ही सभी जानवरों ने सिर झुका लिया। सभी ने स्वीकार किया कि यह हमारे लिए साध्य नहीं है, परंतु क्या सभी मानव यह सब कुछ कर पा रहे हैं? सभी जानवरों ने स्वीकार किया कि ऐसे प्रयत्न नहीं करने वाला मानव उनका फ्रेंड ही है।
0: कनक मानव मृगमन को व्यत्यासम मानव विज्ञान प्रज्ञान सज्ञान उड़ू वाल सरने रीति अभविटे महर्षि तुम अरण्या वच्चे कारण निरूपचा।
1: अतः मानव और जानवर में अंतर अत्यधिक नहीं है। मानव में विज्ञान प्रज्ञान और सुज्ञान के होते हुए भी वह उनका सदुपयोग नहीं कर रहा है। अतः महर्षि ने अपने जंगल आने के कारण को निरूपित किया।
0: కనుకని ఆ మానవుల నుండి నేను దూరమై ఈ సాత్వికమైన గుణం కలిగి మృగముల మధ్యనైనా కూడా నేను సుఖంగా జీవించగలని ఋషులంతా అరణ్యానికి వస్తున్నారు.
1: మానవ్ అప్నే కో హాని న పహుంచానే వాలే కో భీ హాని పహుంచానే కా ప్రయత్న కర్తా హై, అనావశ్యక ఢంగ్ సే నిందా కే ఆరోపణ కర్తా హై, నిర్దోష్ లోగో కో హాని పహుంచాతా హై, అనావశ్యక కార్యో మే భాగ్ లేతా హై। अतः ऐसे मनुष्यों से दूर रहते हुए इन सात्विक गुण वाले जानवरों के बीच में सुखी जीवन बिताने के विचार से सब ऋषि जंगल में पहुंच रहे हैं।
0: मानव केवल स्वार्थ रूपड़े ये चीचना ये चूचना ये चेपना तन स्वार्थ उनते मृगमल के स्वार्थ ले నా బిడ్డలను నా మునిమన్నలను వీళ్ళందరి అమెరికాకు జపాన్కు జర్మనీకి ఇటలీకి బ్రాస్ పంపించాలని చెప్పని ఒక బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం లేదవి.
1: మానవ్ నిరాస్వార్థి హోతా జా రహా హై, जो कुछ करता देखता और कहता है केवल अपने स्वार्थ के लिए ही करता है। परंतु जानवरों में कोई स्वार्थ नहीं है। ये जानवर अपने बच्चों और परपोतों तक को अमेरिका, जापान, जर्मनी, इटली, फ्रांस जैसे देशों में भेजने के लिए बैंक में डिपॉजिट नहीं कर रहे हैं।
0: అదే విధంగానే ఇక్కడ కృష్ణుడు కూడాను అర్జునుని, నాయన నీవు భయపడటానికి మృగం కాదు. ఇక్కడ రెండు మృగముల యొక్క తత్వాన్ని అర్జునుడికి బోధించాడు. భయపడేటువంటి గొర్రె కాదు నీవు, భయపెట్టేటువంటి పులి కాదు నీవు. కనుక నీవు పులి కాదు, గొర్రె కాదు, నీవు మానవుడు.
1: ఈ జానవర్ దూసరోకు ధోఖా దేకర్ హాని పహుంచాకర్ ఔర్ కష్ట దేకర్ అప్నే పేట్ నహీ భర్ రహే హై. అతః यहां श्री कृष्ण ने अर्जुन से कहा, वत्स, तुम डराने के लिए जानवर नहीं हो। श्री कृष्ण ने अर्जुन को दो जानवरों के तत्वों का उपदेश देते हुए कहा, तुम डरने वाली भेड़ नहीं हो, तुम डराने वाले बाघ नहीं हो, इसलिए तुम न बाघ हो न ही भेड़ हो, तुम मानव हो।
0: मानव मृगतत्व ऐर्पड़ वाले सेजिं उम्म वाले मानव प्रवर्तन गुरी अवतना कीव अवयुव कम वयुव कम का अर्जुन करी वचन तव स्वामी चिंता वहिस्ना।
1: मानवों में जानवरों के ये तत्व घर कर जाने के कारण और शेष रह जाने के कारण वह ऐसे व्यवहार का आदि हो रहा है। अतः तुम अभय हो, भयभीत न हो। तभी अर्जुन ने करिष्ये वचनम तव कहा, अर्थात स्वामी आपकी आज्ञा का पालन करूंगा।
0: अनंत शक्ति इमड़ी उंटुन्नदि, इंत शक्ति उंडिनप्पटिकी तन इंत शक्ति उंडिनट्टुगा तानु विश्वसिंचटं लेदु। కారణమేమిటి, తాను ఒక దివ్యత్వం కంటే వేరేటువంటి వాడుననేటువంటి ఒక బలహీనత దీనికి మూల కారణం. కనుక దివ్యత్వం అనేటువంటి దాన్ని తాను ఆవరించినటువంటి వాడు అనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించాలి. ఇలాంటి దివ్యత్వమే సర్వత్రా ఉంటున్నది.
1: ఆజ్ మానవ్ మే అనంత శక్తి విద్యమాన్ హై, ఇత్నీ శక్తి కే హోతే హువే భీ అప్నీ శక్తి పర్ వహ్ విశ్వాస్ నహీ కర్ పా రహా హై. కారణ క్యా హై, स्वयं को दिव्यता से भिन्न मानने की दुर्बलता ही इसका मूल कारण है। उसे इस सत्य से अवगत होना चाहिए कि वह दिव्यता से आवृत है। ऐसी दिव्यता ही सर्वत्र है।
0: కనుక సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని విశ్లేషించినటువంటి వారికి ఏమాత్రము కూడా భయం ఉండదు. మనం క్షణ క్షణములకు అడుగడుగులకు భయపడిపోతున్నాం. పరీక్షలు వచ్చినాయంటే భయం, ఏరోప్లేన్ అటు ఇటు కొంచి కదిలిందంటే భయం, ఏదైనా ఒక రిక్షాలో పోతుందంటే ఎదురుగా ఒక లారీ వస్తుందంటే భయం, తెల్లవారి లేచినది మొదలు రాత్రి కడులు సిద్ధించేంత వరకు భయమే, ప్రజ్ఞించే ముందుగా మనం దొంగలు వచ్చి ఏం చేస్తారు అని భయం. కనుక మనం భయం లోపలి జీవితాన్ని కాలం గడుపుతున్నాం.
1: సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति। सर्वत्र व्याप्त एक ही दिव्यता के सत्य से अवगत होने वाले को कभी भय नहीं होता है। हम हर पल हर कदम पर डरते जा रहे हैं। परीक्षाओं के आने पर डर, एयरप्लेन के जरा सा हिलने डुलने से डर, रिक्शे में जाते समय सामने से किसी लॉरी के आने पर डर, सुबह जागने से लेकर रात को सोने तक डर, सोने से पहले चोरों के आने और कुछ करने का डर, इस तरह हम डर में ही जीवन बिता रहे हैं।
0: మనము అవయులం కావాలి, అదే దైవ విశ్వాసం పెంచుకోవాలి. ఆ విశ్వాసం కోల్పోవటం చేతనే మనకు భయం ఏర్పడుతుంది. భయమునకు మూల కారణం తన్ను తాను మర్చినటువంటి వాడికే భయం ఏర్పడుతుంది. నేనెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని దాన్ని మర్చిపోతున్నాడు. కేవలం ఆయన అనుభవంతో కూడినటువంటి యొక్క అంగములతో కూడినటువంటి మానవుడిగా తాను విశ్వసిస్తున్నాడు.
1: హమే అభయ హోనా చాహియే, ఈశ్వర్ కే ప్రతి ఆస్థా కో బఢానా చాహియే. इस आस्था के न होने के कारण ही हम भयभीत होते जा रहे हैं. भय का मूल कारण स्वयं को भुला देना ही है. मैं कौन हूं कि सत्य को वह भूलता जा रहा है. वह स्वयं को अनेक अंगों से युक्त 5 फीट का मानव समझ रहा है.
0: ఆ విధంగా ఆకార మానవుడేగిన అనుకుంటే కూడాను ఇది నామమాత్రుడు మాత్రమే అవుతాడు. కనుక మాయను దూరం చేసి ఆత్మను సందర్శించి నిర్వాణంలో లీనమయ్యేటువంటి వాడు మ్యాన్, అటు కానటువంటి వాడు ఎన్ఏఎం అవుతుంది. నామమాత్రుడే మానవుడు అన్నాడు. ఆత్మ విశ్వాసం కలిగినటువంటి వాడే దమడు, దమ ఆత్మవిశ్వాసం లేనిటువంటి మదడు.
1: అంగోసే జో యుక్త హై वह मानव नहीं है. स्वयं को आकार मात्र मानेगा तो वह नाम मात्र के लिए मानव होगा. अतः माया को दूर कर आत्मा का दर्शन कर निर्वाण में विलीन होने वाला ही मैन है. ऐसा न करने वाला एन ए एम अर्थात नाम मात्र का मानव होगा. जिसमें आत्मविश्वास है वह दमी है, जिसमें आत्मविश्वास नहीं है वह मद अर्थात अहंकारी है.
0: आत्मविश्वास लेने उन्नटुवंटि वाडे साक्षरा महा ఇది నిగ్రహించినటువంటి మహాపురుషుడు. అట్టి నిగ్రహశక్తి లేనటువంటి వాడు రాక్షస. ఇప్పుడు నువ్వు తిప్పి చదివినప్పుడు దీనికి విరుద్ధంగా మనకు కనిపిస్తుంది, శాంతికి అశాంతి. కనుక ఎంఏఎం మ్యాన్ అనేటువంటి దానికి ఈ అర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ అర్థాన్ని మనం తీసుకోకుండా పోతే ఎన్ఏఎం నామ మాత్రమైపోతుంది. అనగా మనం నామమాత్రము మనుషులమే కాని మనం నిజమైనటువంటి మనుషులము కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవాలి.
1: जिसमें आत्मविश्वास है वह साक्षरा है अर्थात इंद्रियों को वश में कर चुका महापुरुष है. ऐसे नियंत्रण से वंचित व्यक्ति राक्षस है. अतः हमें मैन के लिए यह अर्थ लेना चाहिए. यदि यह अर्थ नहीं लेते हैं तो वह एनएएम नाम मात्र हो जाता है. इसलिए हम नाम मात्र मानव ही हैं, यथार्थ में मानव नहीं है.
0: కురునందనా అని ఒక అడ్రస్ చేశాడు కృష్ణుడు అర్జున్. కురునందన అంటే ఏమిటి దీని అర్థం? తను కురునందన, కర్మను ఆచరించడంలో ఆనందించేటువంటి వాడంటే అర్జునుడు. మనకు పని ఉండినటువంటి దినం మనం చాలా బేజారుగా ఉంటాం. పని అంటే అర్జునుడికి ఆనందం అంట. మనకు తండ్రి వచ్చిందంటే చాలా ఆనందం, ఎందుకంటే పని ఉండదు.
1: श्रीकृष्ण ने अर्जुन को संबोधित करते हुए हे कुरुनंदन कहा. कुरुनंदन का अर्थ क्या है? कुरुनंदन कर्म का आचरण करने में आनंदित होने वाला वह अर्जुन ही हैं. जिस दिन हमें काम होता है उस दिन हम बहुत उद्विग्न रहते हैं. काम करने में ही अर्जुन आनंदित होते हैं और हमें संडे के आने पर आनंद होता है क्योंकि उस दिन कोई काम नहीं होता है.
0: పనిలేని రోజు అర్జును చాలా విచారిస్తాడు. ఎందుకంటే పని అధికంగా ఉంటే అంత ఆనందించేటువంటి వాడు అర్జును. కోరికకు నందన, నీవు కర్మ ఎందు ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక కురునందన అని పేరు పెట్టాడు. దాన్ని ఎందుకు అర్జునం పాల్గొనం పచ్చవే తిరిగి శ్రీద్వారా వీరి చెయ్య జయకృష్ణ తల్లి దాటి తల్లి చేయ అర్జును ఉన్నటువంటి ఈ పేరు ఒక్కొక్క దాని కూడా ఒక్కొక్క అంతరాష్ట్రాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: జిస్ దిన్ కామ్ నహీ హోతా హై ఉస్ దిన్ अर्जुन बहुत चिंतित रहते हैं. काम जितना अधिक होता है अर्जुन उतना ही अधिक आनंदित होते हैं। श्री कृष्ण ने कहा, कुरुनंदन तुम कर्म में आनंदित होने वाले हो, इसीलिए तुम्हें कुरुनंदन नाम दिया। इसमें भी अर्जुन फल्गुण पार्थ किरीट श्वेतवाहन बिभत्स सव्यसाची धनंजय अर्जुन के इन नामों में निहित अंतरार्थ को श्री कृष्ण निरूपित करते आए।
0: కనుక ఈ 26 గుణముల లోపల నిత్యము ఒక్కొక్క గుణమును గురించి మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వమైన ఆత్మతత్వం కూడా మనకు అర్థమవుతుంది. ఓర్పు క్షమ దయ భూతదయ అహింస ఇలాంటి గుణములు చాలా వరకు మనం తెలుసుకున్నాం. ఇంతవరకు అవయత్వాన్ని కూడా వచ్చి మనం తెలుసు.
1: గీతా మే కథిత్ ఇన్ 26 గుణో కే బారే మే एक एक दिन एक एक गुण से अवगत होने का प्रयत्न करेंगे तो हमें यह दिव्यतापूर्ण आत्मतत्व भी समझ में आएगा। संयम क्षमा दया भूत दया और अहिंसा जैसे गुणों के बारे में आज तक हमने कुछ हद तक जाना है, आज अभयता के बारे में भी जाना है।
0: ఇంకా అనేక గుణములుంటున్నాయి. మానవుని నిత్య జీవితం లోపల గుణములను మనం పోషించుకున్నప్పుడే మనకు భగవంతుని యొక్క హృదయంలో స్థలం మనకు లభిస్తుంది. గుణములను మాత్రం పెంచుకోనక భగవంతునిలో స్థలం మాత్రం మనకు లభించాలంటే ఇది సాధ్యం కాదు. ఎలాంటి ధనవంతునికైనా ఎలాంటి విద్యావంతునికైనా ఎలాంటి బలవంతునికైనా కూడా పాస్పోర్ట్ లేకుండా పరదేశములకు ఎట్ట పంపరో అదే విధంగా గుణములు అనేటువంటి పాస్పోర్ట్ లేకుండా దైవానుగ్రహం అనేటువంటి యొక్క దీంట్లో భవనంలో ప్రవేశించడానికి వీలు కాదు. కనుక భగవంతుని అనుగ్రహం పొందడానికి గుణములే పాస్పోర్ట్. ఈ గుణాలను మాత్రం పెంచుకోవాలి.
1: ఆర్ భీ అనేక గుణ హై అప్నే దైనందిన్ జీవన్ మే इन गुणों का अनुसरण करने पर ही ईश्वर के हृदय में हम स्थान प्राप्त कर सकते हैं। गुणों को न बढ़ाकर ईश्वर के हृदय में स्थान की अपेक्षा करते हैं तो वह असंभव है। चाहे कितना ही बड़ा धनवान क्यों न हो, कितना ही विद्यावान क्यों न हो, कितना ही शक्तिशाली क्यों न हो, परंतु बिना पासपोर्ट के जिस प्रकार विदेश नहीं भेजा जाता है उसी प्रकार गुणों के पासपोर्ट के बिना ईश्वर के धाम में पहुंचना असंभव है। ईश्वर के अनुग्रह को प्राप्त करने के लिए गुण ही पासपोर्ट हैं। अवश्य इन गुणों को बढ़ाना चाहिए।
0: చదువులతో పాటు మన సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి. చదువు నుండి సంస్కారం లేకపోతే అది చెత్త చదువు. ఈ చదువులంతా కూడా కేవలము ఒక భౌతికమైన దీనికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈనాడు లోకము లోపల సైంటిస్టులు ఎన్నో గొప్ప గొప్ప యంత్రాలను కనిపెట్టారు. కానీ ఈ యంత్రాలతో శాంతిని పొందగలుగుతున్నారా? ఈ యంత్రాలతో వాళ్ళు సుఖములు పొందగలుగుతున్నారా? శాంతి సుఖములు దీంతో మనకు లభించవు.
1: శిక్షకే సాత్ సాత్ हमें अपने संस्कारों को भी बढ़ाना चाहिए। शिक्षा के होते यदि संस्कार न हो तो वह व्यर्थ की शिक्षा है। ये शिक्षा मात्र हमारी भौतिक आवश्यकताओं को पूरा करती है। वैज्ञानिकों ने अनेक यंत्रों का आविष्कार किया है, परंतु क्या वे इन आविष्कारों से शांति प्राप्त कर रहे हैं? क्या इन यंत्रों के सहारे वे सुख प्राप्त कर पा रहे हैं? शांति और सुख इनसे प्राप्त होने वाले नहीं हैं।
0: శాంతి అనేటువంటి ఒక దైవత్వంతోనే మనకు లభించేటువంటి ఒక పదార్థం. మన లోకరీతిలో లభించేటువంటి ఒక శాంతులు తాత్కాలికమైనటువంటి శాంతులు, సర్వభూతమైనటువంటి శాంతులు, నశ్వరమైనటువంటి శాంతులు, అనిత్యమైనటువంటి శాంతులు, ఇవి అక్షర స్వరూపాన్ని పొందించలేదు. కనుక మనకు అక్షరత్వాన్ని మనం పొందాలనుకుంటే ఈ శరత్వాన్ని తెగించినప్పుడే అక్షరం మనకు ప్రాప్తిస్తుంది.
1: మాత్ర ఈశ్వర్ సే హీ హమే శాంతికి ప్రాప్తి హోతీ హై. लौकिक स्तर पर प्राप्त होने वाली शांति तात्कालिक है, नश्वर शांति है, अनित्य शांति है। ये अक्षर स्वरूप का दर्शन नहीं करा सकती हैं। यदि हमें अक्षरत्व को प्राप्त करना है तो इस क्षरत्व को त्यागना चाहिए।
0: ज्ञान तो दैवा चेरटने सांख्य योग सर्वात्मति भगवं समीपत् निरूपे तत्व सांख्यम इवे नागुण संख्यों पड़ने सांख्यम कंख्यम मुफ आरो श्लोक वरकू इंका इंका मुफ आर वरकू उ सांख्य योग चाला गोपनी डेबई श्लोकाल वरकू चेरी।
1: इस सांख्य योग में हमने जाना कि सांख्य का अर्थ ज्ञान होता है। ज्ञान के सहारे ईश्वर को प्राप्त करना ही सांख्य योग है। ईश्वर जो सर्वात्म है को समीपता में निरूपित करना ही सांख्य योग है। यह सांख्य योग 24 गुणों की संख्याओं से युक्त है। इस सांख्य योग में आज 36 श्लोकों तक हुआ है और भी 36 श्लोक बाकी हैं। सांख्य योग अत्यंत विशिष्ट है जो लगभग 70-75 श्लोकों में व्याप्त है।
0: सांख्य श्लोक मन श्लोक निवारण श्लोक अंतराक्षरों मन मन आचरण में प्रयत्म नित्यों से श्लोक గట్టి వర్ణించి దాని అంతరాత్మను గుర్తించి అందులో ఏ ఒక్కటైన కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే ఈ యోగమును మన యొక్క భోగమును మన యొక్క యోగమును కూడా అందించి ఇదే దైవంతో సంయోగం కూడా చేరుస్తుంది।
1: మాత్ర ఇన్ శ్లోకో సే హమారే శోక్ కా నిదాన్ నహీ హోగా। శ్లోకో మే నిహిత్ ఆంతరిక్ అర్థ కా ఆచరణ భీ హమే कुछ हद तक करना चाहिए। अतः प्रतिदिन पढ़ाए जा रहे श्लोकों को अच्छी तरह से कंठस्थ कर उनमें निहित आंतरिक अर्थ से अवगत होते हुए किसी एक तथ्य का भी आचरण करने पर यह हमें भोग के साथ योग और ईश्वर में ऐक्यता की प्राप्ति कराएगा। उपसंहार। भगवान बाबा अपने इस मधुर प्रवचन में गीता के सांख्य योग में वर्णित 26 गुणों में अति प्रधान तत्व अभयता को रेखांकित करते हैं। साधारण मनुष्य में मृत्यु का भय सदा बना रहता है, परंतु जब व्यक्ति को इस सत्य का बोध होता है कि जीवन कितना भी लंबा खींचे परंतु मृत्यु निश्चित है, तो उसकी चंचल बुद्धि में स्थिरता आ सकती है। इसके लिए व्यक्ति को अभयता को प्राप्त करना चाहिए। व्यक्ति को इस सत्य से अवगत होना अनिवार्य है कि वह जानवरों से बेहतर स्थिति में है, क्योंकि उसके पास माया पर विजय पाने, आत्मा का दर्शन करने और निर्वाण को प्राप्त करने के अवसर हैं। अतः जीवन को सार्थक करने हेतु सांख्य योग में वर्णित गुणों में से किन्हीं गुणों को स्वयं में प्रयत्नपूर्वक विकसित करना चाहिए। विदेश यात्रा के लिए जिस प्रकार पारपत्र अत्यंत आवश्यक है, उसी प्रकार ईश्वर के हृदय में शाश्वत स्थान ग्रहण करने के लिए सद्गुणों का विकास एक पारपत्र के समान है। अतः हमें स्वामी के इन प्रवचनों से लाभान्वित होते हुए सद्गुणों का आचरण करना चाहिए। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 10 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा।
4: Embodiments of love. శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
5: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
4: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
6: డియర్ లిస్నర్, సాయి రామ్ అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Prusti, and today's episode was first broadcast in July 2026.
7: Dear listeners, Saram from Prashantinalayam, the most happening place on the planet, and welcome once again to Outside, Inside, Deep Inside. Today we continue the series on Sanatana Sarathi, Gems of Sanatana Sarathi. We go back to the September 1973 issue of this heavenly journal. As we all know, Sanatana Sarathi has been the divine carrier of Bhagwan's writings, his experiences, his messages, stories about his travels right from 1958. And in this series, we have been reliving some of these beautiful documentation of the saga of Sri Satya Sai. This is the month of July, and it is in this month that we will be celebrating the holy occasion of Guru Purnima. You cannot but think of how Bhagwan began his mission by singing the bhajan, Manasa Bhajare Guru Charanam. He began by exhorting everyone to worship the feet of the Guru. And it is this supreme preceptor that we will be offering our gratitude to on the holy occasion of Guru Purnima. Guru Purnima, in fact, is one of the most significant festivals in the Prashantinilam calendar, along with Dasara, Shivratri, birthday, and so on. In fact, worship of the lotus feet of the Lord is a unique feature of Bharatiya culture from time immemorial. We always look for the feet of the Lord to offer our salutations. If you look at the Navavida Bhakti, the nine forms of devotion, Pada Sevanam is a fourth of the nine steps in this pilgrimage of man towards God along the path of dedication and surrender. And that's why Bhagwan would always say, enter into the path of devotion by concentrating on the feet or the footprints of the Lord. Srimanta Shankara Deva, the great Vaishnava saint of Assam, who was a contemporary of Lord Chaitanya, he used to pray to the Lord, "O Lord, I don't want even your feet, but give me the dust of the feet of your devotees. That Pada Dhuli, that itself is enough for me." And that is how significant is the feet of the divine and of the godly. In the Vamana Avatar, the Lord measured the earth and the sky with his feet, and as the third step, he could only keep his foot on the head of the king, and that is how he emancipated King Bali, and that is how we celebrate Onam and glorify the Lord whose feet covered the entire earth, sky, and as well as our inner sky. In the Krishna Avatar, we know how the Lord's feet danced on Kaliya, the serpent. As Krishna danced on Kaliya, he brought out all the poison. In fact, they say that is the origin of all dance forms. Titta, Dha, Tai, all these different notations which are there in our dance forms originated as Krishna danced on Kaliya. And as Krishna did this purificatory dance, all the poison out of that deadly serpent came out. And this Kaliya, which was harming the inhabitants of Gokul Vrindavan, became harmless, became humble, surrendered. And that is how the cows were saved, the human beings there were saved, the cowherds were saved, everyone, nature was saved. It is because of the beautiful feet of Lord Krishna which did this beautiful miracle. And we know how in the Ramavatar, the mere touch of the feet of the Lord brought life back to Ahalya. Ahalya, who had been petrified by a curse. In this September 1973 issue of Sanatana Sarathi, a devotee by name Narayan Murthy goes on ruminating on the glory of the feet of the Lord. And he says, one of the unique aspects of Bhagwan and his message is how he brings out the inner meaning and significance of everything that is there in our ancient culture. In one of his discourses, Swami explains, Krishna is hiding in the recesses of your heart. All you have to do is just to trace him there and hold him. You have to find Krishna who is there in your heart and hold him. Because otherwise Krishna runs away. Krishna is the naughty one. Krishna is very difficult to get. But the easy way to get Krishna is, as Krishna runs away, he leaves footprints which are marked by the spilt milk on which he has walked, he has trodden. In his hurry to go beyond your reach, he has disappeared, but his footprints are available. So if you want to catch Krishna, just follow those footprints. And what are these footprints? The footprints of the divine are his acts of kindness, his every act of goodness, his message which is beckoning us to go near him. We have to recognize the footprints of God in everything beautiful that we see around us, in every act of goodness, in every tear of gratitude, in every sign of compassion, and every moment when we strive to walk on the path that he has asked us to walk on. That is the true Padaseva, Swami says. You walk on the footprints that have been laid down by me. That is the way you can worship my feet. The way to worship my feet is not offering fruits and flowers. You can reach me if you follow the footprints that I have left on the sands of time. And when we discover him through this manner, we will be filled with that fragrance of love, with that light of virtue. On another occasion, Swami said, just think about the sweet, sublime Krishna. The way he was evoking every heart and inspiring them to move towards goodness. Look at the unlettered cowherds. How they were drawn to him like he was a powerful magnet. Whether it was the cowherds or the most venerable scholars and the seers, everyone was drawn to him like he was an irresistible attraction, and everyone was drawn to him through unshakable devotion. And when, be it the cowherds or the scholars, when they faced troubles, when they faced hardships, what did they do? They did not give up the feet of the Lord. They clung to his feet fast and firm. And that is how they were saved. We know how when a fisherman casts his net in the waters, there are many fish which get caught, but there are some smart ones which will quickly swim and go to the feet of the fisherman, the feet which are in the waters. The fishes which take shelter at the feet of the fisherman, they escape the net because the net cannot capture them. The net captures the fish who are away from the fisherman. So if you are close to the feet of the Lord, we will always be saved. As we walk along the road, our shadow follows us through dirt, through dust, through bush, through brook and boulder. And the shadow has constant connect with our feet, isn't it? Similarly, as long as the shadow, that is man, has fast and firm contact with the feet of the Lord, no hardship can affect any person. All we have to do is just hold on fast and firm to the feet of the Lord. That is the way to peace. That is the way to joy. And that is why Swami said, foster Krishna on your tongue. Foster the Krishna Nama on your lips. Because when Krishna dances on your tongue, all the evil things, all the poison, all the unpleasant things of your tongue will get ejected out. Everything that you might have done, could have done to harm others, all that will go out of your being and you will be rendered pure, you will be rendered purified. Yashoda traced Krishna to the place he was hiding by the footprints that Krishna left. when Krishna broke the pots of curd and ran away, Yashoda found Krishna only through those footprints that were left by Krishna. That is just a symbolic story. How the Lord is breaking our identification with our body. Krishna broke the curd pots. The Lord is breaking our identification with our body. And once we come out of that body consciousness, then Krishna leads us on to Himself by signs and signals, just like these footprints. All these signs and signals are all around us. Once we give up our body consciousness, then very easily we will find Krishna. Krishna will allow Himself to be caught once we break our attachment to our body. And these signs and signals of the Lord are present all the time. They are present in the shine of the sun. They are present in the ecstasy of the rainbow. They are present in the melody of the birds. They are present in the lotus-panged surface of lakes. They are present in the silence of the snow-crowned peaks. Whole nature is full of signs and signals of the divine to us. Only we have to be attuned. Only we have to give up our identification with our little self. And then we will find that everything around us is only here to lead us to our Krishna. The feet, in one sense, are the support for the human frame, isn't it? We all move because of the feet. Without the feet, we cannot go from one place to another. So the feet are the adhara. The feet are the support. They are the base, the sustenance of the body. Similarly, the Lord's feet are the adhara, the sustenance of all nature. In everything around nature, what we find is the footprints of God. In English, when we say 2 feet, 3 feet, 1 foot, the foot is also a measure. We use the term foot rule. Distance is measured in terms of feet. Similarly, our progress on the spiritual journey is also measured by the number of steps we take towards the Lord. Swami says, if you take 1 step towards me, I will take 100 steps towards you. Go to any culture, be it Indian, Western, everywhere you find the significance of the feet of the Lord and the footprints left on the sands of time by elders, by men of character. When we say we have to follow the footprints, in a metaphorical sense, we are saying that we need to follow their example. When Swami says, my life is my message, that is the footprint that He has left for us to follow. Swami many times said, I eat as you do, I move about as you do, I talk in your language, I behave as you recognize and understand. Why do I do this? For your sake, it is not for my sake. I turn you towards the divine. I do this only to turn your mind towards the divine, to win your confidence, to bring forth that love that is there in you. When I am there with you as like one among you, then you can feel oneship, kinship with me. You can feel me much stronger and in a more palpable manner, so that you can connect with me, you can see me, you can listen to me, you can touch me, you can treat me as like one among yourself. And you can use that opportunity to emulate what I am doing in your lives. My goal is only one, to make all of you seekers of truth, satya anveshakas. I want to convert all of you into seekers of truth. I am present everywhere at all times. My will prevail over every obstacle. And I know the past, I know the present, I know the future. I know your innermost thoughts. I know your most carefully guided secrets. I am Sarvasakta, I am Sarvantaryami, I am Sarvajna. But I never manifest these powers for display, because I only want to be an example for you. I want to be an inspiration for you with whatever I do. And that is the reason why I tell you, my life is my message. That is the footprint that Bhagwan has left for all of us. And we always adore the feet of the Lord as the lotus feet. Again, there is so much significance there, isn't it? The lotus signifies beauty, tenderness. At the same time, the lotus signifies detachment. Although it grows in water, although it is born in slush, the water does not wet the lotus. It is born out of that mushy waters, but the waters never get into the lotus. In fact, that is what is called the lotus effect. If you pour a drop of water on the lotus leaf, the water will just trickle down. No water can stay on the lotus. That is how detached one must be, and that is how detached is the Lord when he takes a human form. And that is why his feet is adored as lotus feet, his hands are adored as the lotus hands, his face is adored as the lotus face, and so on. Kamalanayana Prabhu, Kamalapate. When we sing this bhajan, this is what we should always imagine. Bhagwan, even mushy waters, but the waters never get into the lotus. In fact, that is what is called the lotus effect. If you pour a drop of water on the lotus leaf,

0: భగవద్ అన్వేషణను
1: భజన కాదు. ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manas nekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadul ancha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalagneela, devudu ekkadanchu devulaadagneela.
2: Where is God, you call out to him.
1: Hudayamandu ledi Isvarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukonumu seva, puchchukonumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi atma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata deshamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: అండ్ దిస్ హైలైట్స్ ద ఎఫికసీ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఒరిజినేట్స్ ఇన్ బ్రహ్మ.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ ద రిషీస్ హాడ్ ఇంబైబ్డ్ ఇంబ్యూడ్ అండ్ పాస్డ్ ఆన్.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైనటువంటిది. నేను చేస్తాను అనేటువంటి.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానము.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valana atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye theeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు డూ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: నౌ దిస్ బాడీ దట్స్ గివెన్ టు యూ షుడ్ నాట్ గోడ్ యూ ఆన్ టు ఎ ఫీలింగ్ దట్ దిస్ సంథింగ్ విచ్ ఐ హావ్ వర్న్.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavuchunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchatamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaniyendu ahankaramu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing, and not to aspire for the fruits thereof, these are the hallmarks of a realized soul.
1: Ide karma yogam.
2: This precisely is karma yoga.
1: Karma yogamu, karma ni ye vidhamuga acharinchavalanainatvantide bodhisthundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittame karmanu acharinchatamu karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: Yoga karma sukavasilamani prati manavattam yokka tattvam kudanu atma yokka pratibimbam aneetundi satyanni gurtimpa cheseetundi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is resplendent in all forms and all beings.
1: Sakramayinatundi neeti tattvam ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని కేవలం స్వార్థం నిమిత్తం ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: దిస్ కర్మయోగ అగైన్ ఇస్ ద ఫండమెంటల్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
2: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ దిస్ కర్మ ఆర్ టు డు పెర్ఫార్మ్ దిస్ యాక్షన్, హెల్త్ ఇస్ ఆఫ్
1: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహ పుష్టిని మనము అభివృద్ధి భావించుకోవాలి.
2: హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఇస్ నెసెసరీ.
1: కర్మము నిష్కామ కర్మ అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end, and we should be imbibed and inspired by lofty senses, ambitions.
1: కర్మ యోగం యొక్క విషయము సామాన్యంగా మానవులందరూ కూడాను అర్థం చేసుకోలేరు.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: వీధులు తుడచడం,
2: to sweep the street,
1: దీనులకు దిక్కులేనటువంటి వారికి సేవలు చేయటం,
2: or to serve the destitute and the helpless,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించటం,
2: to bring sakar to the diseased and the
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించటం,
2: to give food to those who do not have food,
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
2: These are all sacred tasks and one tends to look down upon these.
1: ఇది చాలా పొరపాటు.
2: This is a grave mistake.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కాని విశిష్టతను కాని దివ్యత్వాన్ని కాని గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకన పరుస్తారు.
2: Only those people who do not see the inner significance and the vitality of these actions, they tend to look down upon them.
1: ఈ లోకాధిపతి అయినటువంటి కృష్ణుడే
2: the Lord himself
1: యొక్క తత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: The Lord himself in the form of Krishna, so as to highlight this idea of action, himself tended to take care of cattle, birds, and the
1: జీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడాను సేవ సల్పుతూ వచ్చాడు.
2: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
1: మహాభారత యుద్ధమునందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
2: అండ్ ఇన్ ద గ్రేట్ మహాభారత హీ వుడ్ నాట్ వీల్ ఎ వెపన్ బట్ హీ వాస్ మియర్లీ ఎ చారిటీయర్.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటి ప్రకటించడానికి చూచాడు.
2: దిస్ హీ డిడ్ సో యాస్ టు హైలైట్ ద సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ సర్వీస్.
1: లోకంలో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడా కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ అ పారామౌంట్ నెసెసిటీ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్ జాయ్ ఎట్సెట్రా ఆర్ నాట్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: వర్షములు కురుస్తున్నవి,
2: ద రెయిన్స్ కమ్ డౌన్,
1: నదులు ప్రవహించుచున్నవి,
2: అండ్ ద రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుచున్నవి,
2: అండ్ ద క్రాప్స్,
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
2: ద సన్ రైజెస్ అండ్ ఫిల్స్ ద వరల్డ్ విత్ లైట్,
1: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు,
2: ద మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
2: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి అధికారం ఉన్నది.
2: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
2: వి షుడ్ స్ట్రైవ్ సచ్ దట్ ఈచ్ వన్ డిరైవ్స్ హిస్ ఓన్ షేర్ ఆఫ్ దిస్ జాయ్ అండ్ దేర్బై బెనిఫిట్స్.
1: కర్మయోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే.
2: ది ప్రైమరీ పాయింట్ ఇన్ దిస్ కర్మయోగ ఇస్ టు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: నిష్కామ కర్మయందు అనంతత్వాన్ని ప్రేమతత్వాన్ని ప్రకటించేస్తుంది, వికసింపచేస్తుంది.
2: అండ్ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్ యూ కమ్ టు గ్రిప్స్ విత్ ది ఇన్ఫినైట్ మెజెస్టీ అండ్ టు దాట్ విచ్ హెస్ నో బౌండ్స్.
1: సేవకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ సాధన దాన్ సేవ.
1: ఆధ్యాత్మిక మార్గం ఒకటని, సేవా మార్గం ఒకటని, విద్యా మార్గం మరొకటని, మూడింటిని విధివిధములుగా మనం విభజిస్తున్నాము.
2: వి టెండ్ టు మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ద స్పిరిచువల్ పాత్, ద పాత్ ఆఫ్ సర్వీస్ ఆర్ సేవ అండ్ ద పాత్ ఆఫ్ విద్య.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడా ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
2: దీస్ త్రీ ఆర్ నాట్ డిస్టింక్టివ్, దే ఆర్ ఆల్ వన్ ఇన్ ద సేమ్ థింగ్.
1: సేవనే ఆత్మవిద్య.
2: సేవ ఇస్ ఆత్మ.
1: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గము.
2: ఇట్ ఈస్ సేవ అగైన్ విచ్ లీడ్స్ యూ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
2: బిఫోర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యు హావ్ గాట్ టు బి ఎ సేవర్, దెన్ యూ కెన్ బికమ్ ఎ మాస్టర్.
1: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
2: యు ఆల్సో షుడ్ హావ్ ట్రస్ట్ ఇన్ దిస్ వర్డ్స్ దట్ ఫస్ట్ బి ఎ మ్యాన్, దెన్ యూ కెన్ బికమ్ గాడ్.
1: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
2: అండ్ సేవ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
2: And the noblest of things is service to society.
1: సేవని జీవితమునకు ఆనందమును కలిగించేటువంటి, రుచిని అందించేటువంటి లవణం వంటిది.
2: Seva is like the salt, the very essence of life, so as to get joy and experience untold happiness.
1: విశ్వ ప్రేమని జీవితమునకు పుష్టిని అందించే ఆహారం వంటిది.
2: This universal love is what strengthens and nourishes you.
1: దాతృత్వమే జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
2: ఇట్ ఈస్ వాట్ గివ్స్ యూ, ఫిల్స్ యూ అండ్ యువర్ బీయింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
1: మంచి ధ్యానమే, అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
2: అండ్ ద వెరీ లైఫ్ బ్రెత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధ్యాన ఇస్ దాట్ విచ్ ఇస్ మోటివేటెడ్ బై సెన్స్ ఆఫ్ సర్వీస్.
1: కనుక జీవితమునకు రుచి మొదటిది.
2: సో ఇన్ లైఫ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఇస్ టేస్ట్.
1: రెండవది పుష్టి.
2: Second is sustenance or nourishment.
1: మూడవది సుగంధము.
2: And the third is a sense of experience.
1: నాలుగవది ప్రాణం.
2: And the fourth is prana.
1: రుచి.
2: First is taste.
1: బలము.
2: Second is strength.
1: సుగంధము. సుగంధము.
2: A good.
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
2: A good order, a good essence, and the fourth is your very life.
1: భోజనాన్ని కూర్చున్నప్పుడు పప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టి వేస్తున్నాం.
2: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
2: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: ఇంకా 60 సంవత్సరములు, 80 సంవత్సరములు, 90 సంవత్సరములు జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కరలేదా?
2: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: కనుక మానవత్వములో రుచి ఏమిటి?
2: So what is this taste that you seek in man?
1: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
2: The good traits and habits, these are the what give you taste.
1: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
2: Next is that which gives you strength and sustenance.
1: సదాచారమే మానవునికి చక్కని బలం.
2: To do things in a proper and noble way, this is what will give you strength.
1: సదాచారమే లేకుండా బలహీనుడై జగత్తులో దుర్బలుడుగా మారిపోతాడు.
2: Your good behavior is what gives you strength. Otherwise, you become a weakling in this world.
1: ఇంకా సుగుణములు. ఈ సుగుణములలో ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావములే మానవునికి సుగంధములు.
2: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
1: కనుక మానవుడు త్యాగముతో సహన భావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
2: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you a shine.
1: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
2: Now we come to the fourth one. This is very life as such.
1: ఈ ప్రాణం అనగా కేవలము శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
2: We think of life as one associated with this breathing in and breathing out process.
1: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణము లేని జీవితమే.
2: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
1: కనుక మానవునికి ప్రధానమైనటువంటిది సద్భావములు.
2: So what is necessary for man in the first place is good thoughts.
1: రెండవది సదాచారము.
2: And then to act in a noble way, second.
1: మూడవది సత్కర్మాచరణ.
2: And the third is to perform your actions.
1: ఇందులోనే త్యాగము, ఉదార భావము అత్యవసరము.
2: And for these you need a sense of benevolence and sacrifice.
1: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి. త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణము లేని జీవితమే.
2: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.

0: తాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
1: Now if you think of Siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true Siddhanta.
0: Sadhakuda lemmu nadumu kattukonumu samajam sevalo praveshinchumu ani hechcharincheetundi sai yokka siddhanta.
1: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
0: Somaratyamunaku yematram kodanu avakasam nandinchukunda undali.
1: There should be no room for laziness on your part.
0: Jeevita tattani attam chesukuneetundi sadhaka vrittilo praveshinchali.
1: And you should try and take to such paths that give a meaning to your life.
0: Sevaleni jeevitam cheekati mandiram.
1: A life without or devoid of service is like a temple without light.
0: Ee cheekati mandiram dayala kompa.
1: And a temple without light therein is a devil's camp.
0: Kanukani sevani ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
1: సో ఇట్ ఈస్ సేవ దట్ ఫిల్స్ యువర్ లైఫ్ విత్ లైట్ అండ్ గ్లో.
0: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
1: ఇట్ బ్రాడన్స్ యువర్ విజన్, యువర్ అవుట్లుక్.
0: దివ్యత్వమైనటువంటి భావనను కలిగిస్తుంది.
1: అండ్ గివ్స్ రూమ్ ఫర్ ఆల్ డివైన్ థాట్స్ అండ్ ఐడియాస్.
0: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
1: అండ్ దిస్ ఈస్ వాట్ విల్ ఎంటర్, the very best of things will enter your heart.
0: కనుక మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునేటువంటి ఏకత్వము ఒక్క సేవయందు మాత్రమే ఉంటున్నది.
1: It is this unity that you must see, which in turn will transform man to God.
0: సేవా విధారము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: And this is what your seva does to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా సేవను ఆచరించేటువంటి దాంట్లో మనము ప్రవేశించాలి.
1: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
0: Kevalam maatalato kaalamunu vitha gadaputaku ematram kudanu poonukonaradu.
1: There is no point in wasting your time in merely words.
0: Bhagavantudu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu ani padamulato uchcharinchinanta maatramuna idi prayojanam ledu.
1: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
0: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాం.
1: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
0: ఎంతమంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
1: Now the question is, how many people really translate these into action?
0: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలిపించినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
0: కనుక ఇవన్నీ కూడా కేవలము అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయే కానీ ఆత్మానందం కింద చేరవు.
1: సో దిస్ ఫ్లీటింగ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యు గెట్ ఆర్ మియర్లీ మొమెంటరీ. దే డు నాట్ కన్ఫర్ ఆన్ యూ ద ఆత్మిక్ బ్లిస్.
0: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధమై ఉంటుండాలి.
1: దే షుడ్ బి క్లోజ్ హార్మనీ బిట్వీన్ ద వర్డ్స్ దట్ యు అటర్ అండ్ ద యాక్షన్స్ దట్ యు పెర్ఫార్మ్.
0: చెప్పుట సులభం చేయుట కష్టం.
1: ఈజియర్ సెడ్ దెన్ డన్ యాజ్ ఇట్ ఇస్ సెడ్.
0: ఎవరికి దాతకైనా వాని తాతకైనా.
1: Either for an individual or his great grandfather and sister.
0: Kanuka manalo ippudu cheppinatuntivi enta varaku manam aacharistunnamani evariki varu hrudayanni sakshiga teesukunte ye iddaro muggaro telutaru.
1: So now if each one of you were to question, how far have you been true to this ideal, perhaps two or three could confidently say
0: that they are aacharanalo undinatunti vaade nijamaina arhudu.
1: So the one who really deserves is one who performs, who translates these into action.
0: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణం లేని వాయువులు.
1: Without the action in the first place, any number of things being uttered has no meaning.
0: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
1: It's enough if just one individual were to be cited who translates into action.
0: సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: To the extent possible, we should become such individuals who do rather than say.
0: Kanuka manam seva vidhanamulo aacharinchi aanandinchi aadarshanga nirupinchetunte vyaktule nijamaina sevakulu.
1: The true sevaks are those who can get the very essence of this seva path and try and experience it through their actions.
0: Ahankaralato aadambaralato kevalam manamu oka vidhamainatunte advertise roopalaga manam tayaru kaakudu.
1: We should not be carried away by our sense of ego, of pomp,

0: and such superficial commodities.
1: పది చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించాలి.
0: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
1: హృదయంలో ఉండినటువంటి భావాన్ని వెలిపించడానికి కర్మనే సరైన సాక్ష్యం కానీ ఒక బుక్లు కానీ మరొక స్పీచెస్ కానీ దీనికి ఆధారం కాదు.
0: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
1: కనుక మనసులో ఎట్టి సందేహము లేకుండా,
0: so without any trace of doubt in your mind,
1: నిస్వార్థమైనటువంటి భావముతో,
0: motivated by a selfless feeling,
1: నిరంకారమైన హృదయముతో,
0: a heart which is pure without ego,
1: నిశ్చలుడై ఈ సేవలో ప్రవేశించాలి.
0: And being steady minded, get into this seva path.
1: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: First and foremost, strengthen your faith.
1: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
1: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము. విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము.
0: A heart which has this sense of faith is like a volcano.
1: అట్టి అగ్ని పర్వతం పైన సందేహము అనుమానము అనేటువంటి మొక్కలు మలచుటకు వీలు లేదు.
0: And atop this volcano, there is no room whatsoever for any sapling or any tree to grow. There's no doubt about it.
1: అనుమానము సందేహము అనే మొక్కలు మలచినా అది విశ్వాసము లేదు.
0: And what are these saplings in the growth? They
1: are అగ్ని పర్వతము కాదు.
0: Once these doubts in the form of these come, then it
1: edo matti kuppa,
0: you cannot call it anymore a volcano, it is just a mud heap.
1: Kanuka manalo sandehamulu anumanamulu appudappudu aavirbhavinchutunnamante manadi matti kuppa hrudayame kaani agni parvatam kaaner.
0: So now if we are entertaining feelings of doubts etc. now in then we are not volcanoes, we are like the heap of mud.
1: Mana hrudayanni gnanaadiche abhirti gavinchukovali.
0: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
1: Ee jnanamunaku karmane aadharam.
0: And for jnana again, karma is the basis.
1: Chittasya shuddhiye karmaha. Chitta shuddhini gavinchatame karmam yokka lakshyam.
0: And the goal of karma is to cleanse the heart, purify the heart.
1: Ee karmala dwara edo mokshamu labhinchutunnadaneetundi vishwasamu moodha vishwasam.
0: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
1: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
0: దీస్ యాక్షన్స్ మియర్లీ క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద హార్ట్.
1: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
0: వన్స్ ద హార్ట్ ఇస్ ప్యూరిఫైడ్, యు మస్ట్ ట్రై టు ఫర్దర్ యువర్ జ్ఞాన.
1: ఇది మానసికము భావములను అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
0: దిస్ ప్రాసెస్ సో ఫార్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
0: The search for God does not mean doing bhajan, and certainly does not mean doing dhyana or japa.
1: ఈ భజనలు ధ్యానములు పూజలు జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
0: These bhajans, these dhyanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
1: Manonigrahamunaku todpadtai,
0: they help you in arresting the thoughts of the mind.
1: Ee manonigraha tarvatane manam cheyavasinatvanti cheyadaniki prayatninchali.
0: Once the mind is curbed thus, you could really set upon the main task.
1: Idi atmanandamunaku margam vale erpadinatvanti.
0: This is what leads you finally to the state of atmic bliss.
1: Margamunu erparchukunnanta matramana gamyamunu manam cheralemu.
0: The road is set all right, but doesn't mean that you have reached your destination.
1: Margamu erparchukunna tarvata prayanam salapali.
0: Once the road has been established, you must take your journey.
1: Aa prayanami samaja seva.
0: This journey is doing service to society.
1: Ee samaja sevalo prati hrudayamunandu prati vyaktiyandu prati bhutamunandu kudanu daivattam unadaneetu satyanni gurtinchi vartinchali.
0: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
1: Bharatiya samskruti nendu sarva bhuta antaratma anetuvanti bhagavantuniki chakkani peru.
0: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
1: Sarva bhutamu endukudunu atma swaroopudainatundi paramatmani poojinchadaniki దర్శించడానికి సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
0: సో గాడ్ హూ రిసైడ్స్ దస్ ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఆత్మ, యూ డోంట్ హ్యావ్ టు సెట్ అప్ ఎ మందిర్, యూ డోంట్ హ్యావ్ టు సిట్ ఫర్ మెడిటేషన్, యూ డోంట్ హ్యావ్ టు డూ పూజ ఎక్స్క్లూసివ్లీ.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమునేటువంటి దేవాలయం నుండి జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
0: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద టెంపుల్ టెంపుల్ వెరీలీ ఆఫ్ గాడ్ షెల్టర్ గాడ్ టేక్స్ రెసిడెన్స్ ఇన్ ద హార్ట్.
1: కానీ ఈనాడు మందిరములను మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
0: బట్ టుడే వి ట్రెండ్ టు క్లెన్స్ అండ్ టు క్లీన్ అప్ ద టెంపుల్స్ అవుట్ సైడ్.
1: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
0: బట్ వాట్ ఈస్ అట్ ద వెరీ బేసిస్ ఆఫ్ థింగ్స్ గాడ్ హింసెల్ఫ్ వి టెన్ టు ఫర్గెట్.
1: దేహమే మనకు ప్రధానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
1: ఇందులో ఉన్న దేహమే మనకు ప్రధానం.
0: ద వన్ హూ రిసైడ్స్ విదిన్ హీస్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈ లక్ష్యాన్ని మనం దృష్టి అందించుకుని గమ్యము చేరినంత వరకు సేవలో మనం పాల్గొనాలి.
0: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
1: ఇది గమ్యము. దేహిని చూడటమే గమ్యము.
0: What is your final destination? It is to see the one who is within you.
1: దేహమును సేవలో నుంచి
0: by plunging this body of yours in
1: నిష్కామ కర్మను అనుభవించి
0: and experiencing this selfless service.
1: నిస్వార్థమైనటువంటి సేవలు సలపి
0: and by performing actions without
1: నిరహంకారమైనటువంటి జీవితాన్ని గడిపి
0: and living a life without any sense of ego.
1: నిశ్చలుడై ఉండినప్పుడే ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
0: అండ్ వన్స్ యూ బికమ్ స్టడీ మైండెడ్ దస్ ఈక్వానిమిటీ రెయిన్ సుప్రీం గాడ్ యూ కెన్ సీ.
1: సాధ్యమైనంత వరకు రాగద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
0: As far as possible there should be no room in our hearts for the sense of hatred or attachment.
1: శరీర మానసిక వృత్తులు ఎందు కూడాను ఎట్టి దోషములు కూడాను లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
0: We should also endeavor to see that either the body or the mind are not defiled.
1: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
0: We can get all that is pure and noble only through the means of seva.
1: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: It is this seva or service which is of paramount importance for us.
1: గ్రామ సేవయన్న రామ సేవే సుమా.
0: Doing service in a village, be convinced, is verily seva, saving, serving Rama, God himself.
1: Rama Rajyam anna premamayami.
0: And what do you mean by this Rama Rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
1: Premaleka uddharinchutaye ledu. Premaleka uddharinchutaye ledu.
0: Without love, there is no question of trying to redeem.
1: సేవ లేని నరుడు బాగుపడడు.
0: అండ్ ఎ పర్సన్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సేవా ఇన్ హిమ్ కెన్ నెవర్ ప్రాస్పెర్ ఆర్ బెనిఫిట్.
1: కనుక నరుడు బాగుపడవాలన్న సేవలోనే మనము ప్రవేశించాలి.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు ప్రాస్పెర్ ఇన్ బెనిఫిట్ హీ మస్ట్ ప్లాన్ ఇన్ టు సర్వీస్ యాక్టివిటీస్.
1: కరుణ ప్రేమ లేకున్నా నరుడే కాదు.
0: వితౌట్ మెర్సీ ఆర్ కంపాషన్ ఇన్ లవ్ యూ కెనాట్ కాల్ ఎ పర్సన్ ఎ పర్సన్.
1: స్నేహతత్వము వానికి చేరితీరు. స్నేహతత్వం వారికి చేయు మేలు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కమ్రేడరీ ఇట్ ఈస్ వాట్ బ్రింగ్ దెమ్.
1: ఈ స్నేహం మనకు ఏర్పడవలన ప్రేమనే దీనికి ప్రధానము.
0: ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లవ్ ఇస్ నెసెసరీ.
1: ప్రేమ అభివృద్ధి గావించుకున్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
1: సేవ ద్వారా ప్రేమ.
0: Through service we get love.
1: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
0: And through love we try to get the sense of righteousness or right conduct.
1: కనుక మొట్టమొదట ప్రేమ ప్రధానం.
0: So first and foremost is love.
1: ప్రేమకు నమ్మకం ఆధారం.
0: And for love the basis is faith.
1: ఈ రెండింటి వలనే మనకు శాంతి లభిస్తుంది.
0: And these two confer peace.
1: శాంతికి సత్యమే మూలం.
0: And for peace శాంతి.
1: ఈ సత్యమునకు త్యాగమే ఆధారం.
0: Truth is the basis and for that in turn sacrifice is necessary.
1: Tyaganeki amrutattvam. Tyaganeki amrutattvam. Ee tyagame mana amrutattvaniki sareyinatundi gamyam.
0: And it is sacrifice that leads us on to the state of immortality.
1: Tyaga jeevulai.
0: A life spent in sacrifice.
1: Prema mayulai.
0: Will become full of love.
1: Shanti jeevitanni gadaputu.
0: Will experience peace.
1: Nammakamaina jeevitamto jeevinchali.
0: and having the sense of faith lead your life.
1: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
0: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
1: కనుక మొట్టమొదట నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
0: So the first thing is to believe in man.
1: నరుణ్ణి నమ్మినటువంటి వాడి నారాయణుని కూడాను నమ్మగలడు.
0: One who believes in man would certainly believe in Narayana or God.
1: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
0: Because man is God and God is man.
1: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
0: And it is this love which bridges these two entities.
1: తనక ప్రేమను మనం లక్ష్యం అందించుకోవాలి.
0: So have this love as a primary goal.
1: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
0: And take the support of seva.
1: సేవా ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
0: And with seva and prema, with the help of these two wings, reach your destiny.
1: ఉన్నత స్థాయిని చేరుకునేటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
0: And those which have to take us to a higher purpose in life are these two very things.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మనము ఎన్నో విధములైనటువంటి సమావేశంలో మనం చేరుతున్నాము.
0: We get involved in conferences and gatherings of many descriptions.
1: ఎన్నింటిని చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
0: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
1: చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడా వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
1: మనం నిర్ణయించుకునేటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనం ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
1: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మరణానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
0: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
1: ఈనాడు ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: Today even such organizations have become commercial establishments.
1: కానీ సత్య సాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
0: But the Satya Sai organization should never become one such commercial establishment.
1: వ్యాపారం ఎలాంటి వ్యాపారం ఉండాలి?
0: Now when you talk about your business transactions, what type of business?
1: హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమ.
0: Heart for heart's sake and love for love's sake.
1: ఇది ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారంలో మనం ప్రవేశించాలి.
0: So get into this business transaction, give and take.
1: దీనితో వస్తువుల యొక్క సంబంధం కానీ, ధనము యొక్క సంబంధం కానీ, ఇంకేమిటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
0: There should be no other thing like money or cash or kind in such transaction.
1: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడునూ అభివృద్ధి రావు.
0: Organizations where they get bogged down in details like money and material things can never progress.
1: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
0: So what we should aspire for is bridge this
1: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
0: Establish a heart to heart link in the form of love, love from one.
1: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
0: Get together and start doing seva.
1: దీని యందు విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
0: And in this manner you can visualize the universal cosmic form.
1: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమే కాని,
0: rather than this merely reading books and texts,
1: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కాని,
0: or listening to discourses,
1: ఏ మాత్రం కూడాను హృదయ గ్రంథులు భేదించలేవు.
0: There is absolutely no point in such futile exercise.
1: హృదయ గ్రంథిని భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
0: Unless they touch the heart, in order that the heart might respond.
1: సేవ చేయనటువంటి వాడు ఏ మాత్రమూ చెప్పుటకు అధికారి కాదు.
0: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
1: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: So if you wish to tell something others, then first of all do service yourself.
1: కనుక సేవనే ప్రధానమైన సాధన.
0: సో దిస్ సేవా సర్వీస్ ఈస్ ద ప్రైమరీ సర్వీస్.
1: ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
0: హూమ్ సో ఎవర్ వి సర్వ్ వి ఆర్ సర్వింగ్ వెరీలీ గాడ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
0: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ దట్స్ వాట్ వి యూజ్ టు సీ ఇన్ ఎవ్రీవన్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థ యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ ప్లీజెస్ గాడ్. దిస్ షుడ్ బి ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సాయి ఆర్గనైజేషన్.
1: కేవలం ముక్కు మూసుకుని జపం చేసినంత మాత్రమన,
0: by merely closing the nose and sitting in japa,
1: dhyanamulo tanmayattudainanta matramana,
0: or trying to get lost in a sense of meditation,
1: bhajanlo unmattudiga paadinappatikini,
0: or being in a state of ecstasy singing bhajans,
1: indulo oka vidhamainatundi tyaga bhavame lekundina,
0: if it is not motivated by the sense of service sacrifice,
1: idi swarthapu yokka chinhalanu chustundaru,
0: then these merely become indications of a selfish nature.
1: కనుక నీవు నీ మోక్షమునే ఆశించడము ఇది పరమ స్వార్థం.
0: దేర్ఫోర్ టు సీక్ యువర్ ఓన్ సాల్వేషన్ ఈజ్ సెల్ఫిష్నెస్ టు ప్రీచ్.
1: నీవు నీ గమ్యమునే ఆశించడము పరమ స్వార్థం.
0: టు థింక్ అబౌట్ యువర్ ఓన్ డెస్టినేషన్ అగైన్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: నీ ఆనందాన్ని మాత్రమే నీవు కోరటం పరమ స్వార్థం.
0: అండ్ టు థింక్ అబౌట్ యువర్ ఓన్ ఆనంద ఈజ్ అగైన్ ఏ సైన్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుడి యొక్క ఆనందమైన ఆనందం అనేటువంటి పరార్థంలో ముందినటువంటి వాడే నిస్వార్థపరుడు.
0: One who sacrifices his self-interest and thinks of the ananda and what he can do for others, he is
1: parvanna preminchinatundi vyaktini maatrame parmatmudu preminchagaladu.
0: And one who loves others thus, God also loves.
1: Parmatma premaku arhudu kavaranna parvanna preminchali.
0: So if you wish to become deserving of the love of God, first start loving others.
1: Itarulu preminchaka daivam ninnu preminchalante idi ee naati kurunu sadhyam kaadu.
0: You do not love others, you want God to love you. It is not possible.
1: Kanuka parulam neevu preminchu ninnu paramatmudu preminchistadu.
0: Therefore love others, God shall love you.
1: Kanuka ee prema tattvanni meeru artham chesukoni,
0: so by understanding the essence of love, this
1: sadhyamainanta varaku gadichina kaalanni marachi,
0: to the extent you can, forget all that has gone by,
1: raabu ee daanini chintinchaka,
0: and without having a thought about the future,
1: unna vartamananni meeru chakkaga anubhavinchadaniki prayatninchandi.
0: Live in the present and make the best of it.
1: Ee naati ee samasyalakanta moola kaaranam emiti? Ee naadu lokamulo abhivruddhi gaavinchina samasyalakanta moola kaaranam emiti?
0: Now what is the primary cause of all the developments in the world around you today?
1: Aneka mandi aneka kaaranalu cheptuntaru.
0: Many people give many reasons.
1: Kaani ఈ సమస్యలకంతా మూల కారణములు రెండే రెండు.
0: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
1: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
0: ఆల్ దోస్ హూ హావ్ ఏజ్డ్ అండ్ బికమ్ ఓల్డ్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ డిస్పైరింగ్.
1: నా యవ్వనమునందు, నా బాల్యం నందు, నా చదివే సమయమునందు, నా పెండిళ్ళ యందు, నా ఆస్తిపాస్తుల యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్ల ఉంటూ ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
0: దే గో ఆన్ వైలింగ్ అవే దే టైమ్ థింకింగ్ అబౌట్ దే చైల్డ్ హుడ్ డేస్, దే బాయ్హుడ్ డేస్, దే యూత్ అండ్ గివింగ్ వే టు ఫీలింగ్స్ దట్ ఐ వాస్ దిస్, ఐ వాస్ డూయింగ్ దట్, మై ఫ్యామిలీ వాస్ దట్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
0: Now what has happened has happened. It's a bypass.
1: Chintinchi prayojanam emiti?
0: What's the point in thinking about that?
1: Enni kottu kharchu pettina gaani manaku tirigi manaku raadu.
0: You might spend any number of crores, but can you get back all that?
1: Raani daanni chintinchi prayojanam emiti?
0: Something which cannot be brought back, what's the point of thinking about it?
1: Inka yuvakulu chustama ante naa chaduvu tarvata, foreign tarvata, mari marriage tarvata, service tarvata em cheyali etla cheyalani ekku imagination chestuntaru.
0: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
1: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
0: So here it is something about the future, of which you have no knowledge.
1: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది.
0: How can you trust in this future?
1: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
0: Now you cannot trust in the tomorrow as such.
1: Telinatundi deeni gurinchi vicharinchi prayojanam emiti?
0: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
1: Yuvakulu bhavishyattunu vruddhulu gatanni chintinchukuntu iruvuru cheri vartamananni marchipothunnaru.
0: So the sum and substance is the youth thinks about the future and loses time, the old and the aged ones think about the past and lose their time, and both these categories forget the present.
1: Ide pedda samasya.
0: This is the biggest problem of today.
1: Manamu gatanni chintinchi prayojanam ledu.
0: Now, there is no point in thinking about the past.
1: వర్తమానాన్ని ఆలోచించి మనకు ఏమాత్రము ఫలితము లేదు.
0: There is no point in speculating about the future.
1: కనుక ఈ ఉన్నటువంటి ఈ వర్తమానంలో మన జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
0: So what is present now, we must try to live in that and make the best of it.
1: వర్తమానములో అప్పటికప్పుడు పవిత్రమైన భావాలతో మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మనం భవిష్యత్తులో ఉంటుండాలి.
0: So in what is present today and now, if we were to spend our time in all that is pure and ennobling, it will come as a benefit.
1: గతం యొక్క ఫలితమే వర్తమానం.
0: What you are experiencing now is a result of what you had done in the past.
1: వర్తమానం యొక్క ఫలితమే భవిష్యత్తు.
0: What you are going to do now is what is going to come to you as a fruit.
1: భవిష్యత్తు యొక్క ఫలితము గతం యొక్క ఫలితము వర్తమానంలో ఉంటుండాలి.
0: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
1: కనుక మనము వర్తమానాన్ని తగినటువంటి యొక్క భద్రతలో మనం పెంచుకోవాలి.
0: So we should try and make this present secure.
1: వర్తమానాన్ని పవిత్రంగా మనం గడుపుకోవాలి.
0: And we should spend this in a sacred way.
1: వర్తమానమే దివ్యమైనటువంటి దీనిగా మనం భావించాలి.
0: This is what is all that is pure and divine. So we should.
1: దీనిని మీరు మనం పవిత్రంగా భావించుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మీరు పవిత్రులుగా రూపొందుతారు.
0: If we purify the present, we are verily purifying the future.
1: కనుక ఈ చిక్కిన చక్కని అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా.
0: So this golden opportunity given to you, do not misuse it.
1: సద్వినియోగపరచుకుంటూ
0: make the best of it.
1: చక్కని సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: Sanctify your lives in doing seva, pure and noble.
1: ఈ సేవలో మనము ఒక దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.
0: And in this form of seva, we can also come face to face with
1: అనంతత్వాన్ని మనం పొందవచ్చు.
0: We can reach out to that which is infinite.
1: ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: And experience untold bliss.
1: ఆదర్శాన్ని అందించవచ్చు.
0: And we can be an ideal to others.
1: కనుక మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం, కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, ఇవే నిజమైన మన ప్రాణములు.
0: We tend to feel that there are these panchapranas, the five life-giving pranas resident in us. But actually, these five are satya, dharma, shanti, prema and ahimsa.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరా.
0: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
1: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తికరం ఇచ్చేటువంటిది.
0: You should be inspired and encouraged by such lofty ambitions, lofty aims and goals. And that is the true index of a true Sai Seva.
1: Sai santosha pettetuvanti sevale.
0: And that which brings immense joy to Sai is Seva.
1: Sai chesetuvantidi kudanu sevale.
0: And what Sai himself does is service.
1: Sai cheppetuvantidi kudanu sevale.
0: What Sai tells you to do is also service.
1: Kanuka Sai cheyunavi, సాయి చెప్పునవి మీరు ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించరని నేను ఆశిస్తున్నాను.
0: సో వాట్ సాయి సేస్ అండ్ వాట్ సాయి డస్, దీస్ ఆర్ సేవ అస్ సచ్. అండ్ ఇట్స్ మై హోప్ దట్ యూ షల్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్ బై ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ వైటల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
1: ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నో ప్రాంతముల నుండి ఎంతో ధనవ్యయం చేసుకుని ఈ ప్రదేశానికి వచ్చారు, కానీ వచ్చినందుకు చక్కని హృదయాలతో, చక్కని భావాలతో, ఆదర్శవంతమైన జీవితాలతో తిరిగి మీరు ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధిపరచుకొని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యూ ఆర్ గ్యాదర్డ్ హియర్ టుడే కమింగ్ యాజ్ యు హావ్ డన్ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్సెస్, from different places, undergoing untold sufferings and troubles on the way. Having come thus to partake of these proceedings, it's my hope that you'll make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality. This is my hope.
1: ముఖ్యంగా ఈ సమావేశం యొక్క అంతరాత్మను రెండు పదములతో మీరు చక్కగా గుర్తించాలి.
0: Now, in just two words, you can try to understand the significance of this conference.
1: చెప్పినవి చేయండి.
0: What you say, do that.
1: చేయనేటువంటివి చెప్పకండి.
0: సెకండ్ ఇస్ దట్ విచ్ యు కెనాట్ డూ డోంట్ టాక్ అబౌట్ ఇట్.
1: ఈ రెండింటి మీరు చక్కగా నేర్చుకుంటే మీరంతే ధరిస్తారు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద
1: సిగ్నిఫికెన్స్ చెప్పటమే ఒక మోసం.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ యూ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
1: చెప్పినవి చేయటమే ఇది సరైన మార్గం.
0: ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎ థింగ్ దట్ యూ కెనాట్ డూ దట్ ఈస్ డిసీట్.
1: దీనిని వ్యాసుడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: బై డూయింగ్ వాట్ యు హావ్ సెడ్ దట్ ఈస్ అన్ ఇండెక్స్ టు యువర్ గ్రేట్నెస్. దిస్ వాట్ వ్యాస హస్ సెడ్.
1: చెప్పినవి చేయకపోయటమే పాపం.
0: ఇఫ్ యూ కెనాట్ డూ వాట్ యూ టాక్ అబౌట్ దట్ ఈస్ సిన్.
1: చేసినవి చెప్పటమే పుణ్యం.
0: అండ్ టు డూ వాట్ యూ హావ్ సెడ్ దట్ ఈస్ పుణ్య. దట్స్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: ఈ రెండింటిని మీరు చక్కగా గుర్తుంచుకోండి.
0: సో ట్రై టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ సింపుల్ స్టేట్మెంట్.
1: సంతోషం.

Nini dani ba, nini dani ba, nini mani da ma ba ba ba.

فبتوب وللمن